ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ఎఫ్ఎం రెయిన్‌బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. స్టూడియో క్లాక్లో టైం 6:34 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. ఈ ఉదయం మనం క్షేత్రదర్శినిలో మనందరం కలిసి గోదావరి తీరాన్ని ఉన్న భద్రాచలం గుడికి వెళ్దాం. భద్రాచలంలో రాముల వారు కొలువై ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి విషయంలోకి వస్తే భద్రాచలం అనేది మనకి అయోధ్యకి ఏమాత్రం తగ్గదు. భద్రాచలం అనగానే స్వామివారి దర్శనం, అక్కడ ఒక రకమైన ప్రశాంతత, సాయంత్రం గోదావరి ఒడ్డున వెళ్ళి అలా దర్శనం అయ్యాక ప్రశాంతంగా కూర్చోవడం, అసలు ఆ చోటుకి ఉన్న మహత్యం అంతా ఇంత కాదు. భద్రాచలానికి పేరు ఎందుకు వచ్చిందంటే, భద్రాచలం అని భద్రుడు అన్న ఒక భక్తుడు రాము కోసం అపారమైన భక్తితోటి ఎంతో తపస్సు చేస్తే ఆయనకి రామదర్శనం కలిగిందంట. ఎంత అదృష్టం కదా. దర్శనం కలిగాక నువ్వు నాతో వచ్చేసే స్వర్గానికి అంటే, స్వర్గానికి కాదు మీరే నాతో ఉండిపోవాలి

నా మీద కొలువు తీరాలి అంటే అప్పుడు రాముడు సీతా సమేతంగా లక్ష్మణుతో సహా భద్రాచలంలో కొలువు తీరారట. ఆ కొలువైన రాముల వారిని భద్రాచలంలో పెద్ద గుడిలా కట్టించి ఇప్పుడు మనం కొలుచుకుంటున్నాం. మరి భద్రాచలం గురించి ఇంకెన్నో విశేషాలు తెలుసుకునే ముందు ఓ చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెచ్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:49 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. భద్రాచలం అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు కంచర్ల గోపన్న గారు. ఆయన రాజకోసం డబ్బులు వాడి ఈ గుడిని నిర్మించారు. దానివల్ల చెరసాల పాలు కూడా అయ్యారు. ఆయన ఆ కారాగారంలో కూర్చుని భక్తి శ్రద్ధతో బాధతో ఎంతో ఎంతో ప్రేమతో పాడిన ఎన్నో కీర్తనలు మనం ఇప్పటికీ కూడా తలుచుకుంటాము, పాడుకుంటాము, ఎన్నో గుళ్ళలో వింటాం. ఆయన రామదాసు గారి హృదయం మాత్రం భక్తి నుంచే కాకుండా రాముడి కోసం ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ రామదాసు కీర్తనలలో తెలుస్తాయి మనకి. పలుకే బంగారం ఆయన అని పాడితే అది ఒక పాటే కాదు, ఒక భక్తుడి ఆవేదన. ఆయన రాముడి కోసం ఎంత పరితపిస్తున్నారో ఆయన కీర్తనల్లో ఇలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. మరి ఇంకొన్ని కీర్తనలు వినేద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 7:04 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మన దేశంలో రామాయణం అంటే ఒక మైథాలజీ కాదు, ఒక కథ కాదు, అది ఒక జీవన విధానం. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అంటారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ క్షేమంగా సుఖంగా, వాళ్ళకి మా మహారాజు ఉన్నాడు అని ధైర్యంగా ఉండేటట్టు రాజపరిపాలన చేశారంట. ధర్మాన్ని అసలు ఒక్కళ్ళు వేలెత్తి చూపించే ఆస్కారం కూడా లేకుండా పాటించారంట. ఆయనను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటర్ తనను పక్కన పెట్టి ఫస్ట్ రాజ్యాన్ని ముందు పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన పరిపాలించే వాళ్ళు వాళ్ళ క్షేమాన్ని ముందు ఆలోచించడం, ది సెల్ఫ్లెస్నెస్. ఒక అన్న ఎలా ఉండాలి, సిబ్లింగ్స్ తోటి ఎలా ఉండాలి, వాళ్ళని ఎంత ప్రేమగా చూడాలి, వాళ్ళతోటి ఎలా మసులుకోవాలి అనే ఒక అందమైన బంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భర్తగా ఎలా ఉండాలి, ఒక పార్ట్నర్గా ఎలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళ గురించి ఎంత పరితపించారో అవన్నీ మనం చూడగలిగాం. భద్రాచలం ఒక మామూలు ప్రాంతం కాదు. మనకి ఎంత హడావిడిగా ఉన్న

ఇలాంటి హెరిటేజ్ ప్లేసెస్, ఇలాంటి మైథలాజికల్లీ సౌండ్ ప్లేసెస్ తప్పకుండా దర్శించుకోవాలి. అండ్ భద్రాచలంకి వెళ్ళినప్పుడు ఆ పక్కనే గోదారమ్మ సాయంత్రం వేళ అలా సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి ఈసారి మీరు తప్పకుండా భద్రాచలం వెళ్ళడానికి ప్రయత్నిస్తారని, రాముల వారి దర్శనం చేసుకుని అలా సాయం సంధ్య వేళ గోదావరి తీరాన్ని కూర్చుని మీ అనుభూతులు నెమరు వేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకో చక్కటి పాట మీకోసం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

మగరిసవ సఫరి చూపుల అసదృశ విక్రములు సగరి గమనిద మనిని ముసి ముసి నగబుల్ల కశి కశి కామణులు తాళ్ తగిట తక జణు

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:22 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:46 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మంచి అలవాట్లు. నాకిది అలవాటు, నాకది అలవాటు అని అనడం మనకి చాలా సాధారణమైన విషయం. అంటే ఏమైనా చేసి టక్కుమని అలవాట్లు జరిగిపోయింది, నాకు ఇది అలవాటు, నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటులా ఉండిపోయింది అని అంటూ ఉంటాం, లైక్ రెగ్యులర్ కాన్వర్జేషన్లో. అంటే మనం ఇన్వాలంటరీగా తెలిసి తెలియకుండా చేసేసే పనులు మోస్ట్ లైక్లీ ఒక 70-80% వరకు అలవాటు వల్ల చేసే పనులు. మరి ఇవే అలవాట్లు మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటే, ఎస్. సో మీరు మీకు గోల్స్ లాగా, అంబిషన్స్ లాగా, నేను రోజు ఈ పని చెయ్యాలి అనేది ఒక రెజల్యూషన్ అనే కాకుండా ఒక అలవాటులాగా మీరు దాన్ని డిజైన్ చేసుకొని మీ బ్రెయిన్ని దానికి ట్యూన్ చేసుకుంటే మీరు కష్టపడకుండానే అది మీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రోజు పొద్దున నిబంధనతోటి ఒక టైంకి లేవడం అనేది మీరు స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా కానీ రోజు అదే టైంకి లేవడం అలవాటు చేసుకుంటే స్లోలీ స్టడీలీ అది మీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అలాగే జస్ట్ లైక్ దాట్ రోజు ఇన్ని లీటర్స్ వాటర్ తాగడం, నాకు ఇది ఒక గోల్ కాదు, ఇది నాకు అలవాటు అవ్వాలి అన్న ఒక మైండ్ సెట్ తోటి మీరు ముందుకెళ్ళి దాన్ని ఆ పద్ధతిలో చూస్తే, వన్, ఇట్ విల్ బిల్డ్ హ్యాబిట్ విచ్ విల్ హెల్ప్ యూ సస్టెయిన్ ఇట్ ఫర్ లాంగర్. అండ్ అదేదో ఎవరో ఇంప్లై చేసి బలవంతంగా చేపిస్తున్నట్టు అనిపించదు. రెండోది, మీకు ఇట్ విల్ బికమ్ అ డైలీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలాగే జిమ్కి వెళ్ళడం, ఐ ఫీల్ లైక్ గోయింగ్, ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అని ఫీలింగ్ బేసిస్ మీద చేయడం బదులు ఐ హ్యావ్ టు గో. యాజ్ అ రూల్ మండే టు ఫ్రైడే ఆర్ వాట్ ఎవర్ డేస్ వర్క్ ఫర్ యూ, వారానికి 4 రోజులు 5 రోజులు నేను తప్పకుండా యోగా క్లాస్కి వెళ్తాను, జిమ్కి వెళ్తాను, ఆర్ యూనో వర్కౌట్ చేస్తాను, రోజుకి ఒక 10,000 steps ఫినిష్ చేస్తాను. ఇలా ఏదో ఒక గోల్ మీరు సెట్ చేసుకున్నప్పుడు దాన్ని గోల్లా కాకుండా ఒక అలవాటులాగా చూసి ఎవ్రీ సింగిల్ డే చేయడానికి ట్రై చేశారనుకోండి, అది స్లోలీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. మరి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక అద్భుతమైన పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా గడ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత HODలను ఆదేశిస్తూ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక

ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఏమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు అకాల వర్షాలు, పిడుగులతో నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు మాత్రమే చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. జనరలీ అలవాటు అనగానే మనకి చాలా పెద్ద పెద్ద విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మనము ఒక పని చేద్దాము అని కమిట్మెంట్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ కోసం అయితే ఆ కమిట్మెంట్ బాగా నిలబెట్టుకుంటాం, కానీ మన కోసం మనం చాలా తక్కువ సార్లు ఒక స్టాండ్ తీసుకోవడం కానీ ఒక పని చేయడం కానీ చేస్తూ ఉంటాం. అమ్మా నాన్నని ప్రౌడ్గా ఫీల్ చెప్పేయాలి అని, స్నేహితులు బాధపడకుండా ఉండాలి అని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని మంచివాళ్ళు అనుకోవాలి అని, ఇలా ఎన్నో కారణాల వల్ల మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. కానీ మన కోసం మన మనసు ఏం కావాలనుకుంటుందో, ఏం కోరుకుంటుందో దాని గురించి చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది, ఒక 10, 20, 30 ఎన్నో కొన్నేళ్ళైన తర్వాత అయ్యో జీవితం మొత్తం వేరే వాళ్ళ గురించి, వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనల గురించి గడిపేశాము, మరి నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకుంటాను అన్న థాట్ ఒకటి అయితే, నేను మా అమ్మ వాళ్ళ కోసం జీవించినట్టు ఇప్పుడు నా పిల్లలు నా కోసం జీవించాలి అన్న మైండ్ సెట్ ఇంకొకటి. మరి అది ఎంతవరకు ప్రొడక్టివో మీరే ఆలోచించండి. ఎవరి జీవితం వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన విధంగా జీవించే హక్కు అధికారం వాళ్ళకు ఉండాలి కదా. మనకి మంచి అనిపి

నుంచింది నమ్మి ముందుకు వెళ్ళడం, మనకి ఇష్టమైన దాన్ని వదులుకోకుండా గివప్ చేయకుండా పట్టుదలగా ప్రయత్నించి దాన్ని సాధించుకోవడం, ఇవన్నీ మన కోసం మనం చేసుకోకపోతే రేపొద్దున ఎవరిని ఎంత బ్లేమ్ చేద్దాం అనుకున్నా మన మనసులో మనకు తెలుస్తుంది ఎక్కడో మనము తప్పట అడిగేశాము అని. కాబట్టి మన అలవాట్లు ఆలోచనలు వేరే వాళ్ళకి ఎంతవరకు మంచిది, వాళ్ళు మనని ఎంత మంచి వాళ్ళు అనుకుంటారు అనే విషయానికే కాకుండా మనకి ఇంతవరకు మనశ్శాంతిని ప్రశాంతతని అంతకన్నా మించి సంతోషాన్ని అందిస్తున్నాయో ఆలోచించి దాన్ని బట్టి ముందుకు సాగడం చాలా ఇంపార్టెంట్. ఇంకో అద్భుతమైన పాట మీకోసం. స్టే ట్యూన్ టు 101.9 MHz బై రెయిన్బో ఎఫ్ఎం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్ వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:20 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మన కోసం మనం జీవించడం, ఇది మన ఫిజికల్ హెల్త్ని ఎంత మెరుగుపరుస్తుందో పక్కన పెడితే మెంటల్ హెల్త్ని మాత్రం చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మన జీవితంలో ఎన్నో విషయాలకి మనం నిరాశ చెందుతూ ఉంటాం. అయ్యో ఇది జరగలేదే, ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, నేను ఈ టైంలో ఇలా పలానా వ్యక్తితో పలానా మాట అనకుండా ఉండుంటే బాగుండేది, ఈ పలానా టైంలో పలానా ప్రదేశం

తనకి వెళ్లకుండా ఉండుంటే బాగుండేది, ఆర్ ఒక పర్టికులర్ పని చేయకుండా ఉండుంటే బాగుండేది అని ఎన్నోసార్లు అలా పాస్ట్లో ఉండిపోతూ ఉంటాం. అయ్యో ఇలా చేసుంటే, అలా చేసుంటే, అలా ఒక పెద్ద లిస్టే ఉంటుంది మనందరి దగ్గర. కానీ ద పాయింట్ ఇస్, మన పాస్ట్ మన వెనకాల ఉంది, ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. మన చేతిలో ఉన్నదంతా ఈ ఒక్కరోజు. లివ్ బై ద డే అంటారు, లైక్ వన్ డే అట్ ఎ టైం లాగా. ఒకవేళ ఫ్యూచర్ చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, ఏం చేయాలో ఏమీ తోచట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు అంటే, ఇమ్మీడియట్గా నాకు వచ్చే ఒక ఆలోచన, ఆర్ అట్లీస్ట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్, ఇఫ్ ఐ కెన్ గివ్ మై బెస్ట్ టుడే, ఈరోజు నా సాయశక్తిలో ప్రయత్నించి ఈ ఒక్క పూటని, ఈ ఒక్క రోజుని ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ నేను ముందుకు వెళ్ళగలిగితే, రేపటి విషయం రేపు చూద్దాం. అట్లీస్ట్ ఫర్ నౌ, రేపు ఏమైపోతుందో, నిన్న ఇలా అయిపోయిందో అని బాధపడకుండా ఈరోజు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సండే. మనం చాలాసార్లు అయ్యో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నాను, ఆఫీస్ హడావిడిలో అసలు బయటికే వెళ్ళలేకపోతున్నాను, నా కోసం నేనేమీ చేసుకోలేకపోతున్నాను అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి లాస్ట్ వీకెండ్ ఏం చేయలేకపోయారో, నెక్స్ట్ వీకెండ్ ఏం చేయబోతున్నారో కాకుండా, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు మన సిటీలో ఏం జరుగుతోంది, ఏ మూవీస్ ఉన్నాయి, ఏ వర్క్షాప్స్ ఉన్నాయి, ఆర్ ఫ్రెండ్స్ని ఏ కొత్త క్యాఫేలో కలవచ్చు, ఆర్ సింపుల్గా ఇంట్లో ఫ్యామిలీతోటి ఏ డిషెస్ అన్నా ఏదన్నా ప్రిపేర్ చేసుకుని టైం స్పెండ్ చేస్తూ ఓ చక్కటి మూవీ చూడడము, ఇలా వచ్చే వీకెండ్స్ అండ్ వెళ్ళిపోయిన వీకెండ్స్ కాకుండా ఈరోజుని ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్లో ఎన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అండ్ కొత్త కొత్త స్పెషల్టీ మెన్యూస్ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సో పిక్ వన్ థింగ్ అండ్ గో హెడ్ అండ్ డూ ఇట్. వెయిట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ వెయిట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్. బట్ ప్రొకాస్టినేట్ చేస్తూ అలా చూద్దాంలే చేద్దాంలే అని మాత్రం అలా వదిలేకండి. మరి మీరు ఆ ఆలోచనలో పడుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో చక్కటి పాట ఉంటే బాగుంటుంది కదా, దానికోసమే యూ నీడ్ టు స్టే ట్యూన్ టు 101.9 MHz బై రెయిన్బో ఎఫ్ఎం. ఒక అద్భుతమైన పాట మీకోసం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలు ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత HODలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా గడ్చిరోలి పోలీసులు, CRPF బలగాలు నిర్వహించిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రత

ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:04 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:23 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. హైదరాబాద్ అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది ఏంటి? చార్మినార్, బిర్యానీ, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్. కానీ మన సిటీలో ఇంకో బ్యూటిఫుల్ హెరిటేజ్ స్పాట్ బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అసలు ఈ స్థలం ఉంది అని ప్రజలు మర్చిపోయారు. కానీ అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని సపోర్టెడ్ ఎన్జిఓస్తో సహా వాళ్ళు చాలా కష్టపడి ఈ ప్రదేశాన్ని రిస్టోర్ చేశారు. స్టెప్ వెల్ అనగానే ఏదో సాధారణ బావి కాదు. మన సిటీలో వాటర్ కొరత తగ్గించడానికి ఎంతో కష్టపడి ఆర్కియాలజికల్గా ఒక మిరకిల్ని సృష్టించారు అప్పట్లోనే. మీరిప్పుడు సాయంత్రం వేళ బన్సీలాల్ స్టెప్ వెల్ వైపు వెళ్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ టు లుక్ అట్. అక్కడ అలా ప్రశాంతంగా కూర్చుని ఆ స్టెప్ వెల్ని అడ్మైర్ చేయడమే కాకుండా పక్కనే ఒక చిన్న ఆర్ట్ మ్యూజియం లాగా కూడా ఉంది. అక్కడ రెస్టరేషన్కి ముందు స్టెప్ వెల్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండేది, అసలు దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన విధానం ఏంటి, రీజన్స్ ఏంటి, రెస్టరేషన్ తర్వాత ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, తర్వాత ఎంతో బ్యూటిఫుల్గా తీర్చిదిద్దగలిగారు దాన్ని, చాలా అద్భుతంగా అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఈ మధ్యన సిటీలో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సాధారణంగా మీరు చూసుకుంటే చాలామంది ఫాస్ట్ పేస్డ్ ఫ్యాషన్, పాప్ కల్చర్తో అలా ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఇలా సిటీ కార్నర్స్లో మన కల్చర్ అండ్ హెరిటేజ్ని కాపాడుతూ ఎంతో బ్యూటిఫుల్గా జరిపే ఈ ప్రోగ్రామ్స్ నిజంగా మనకి అదృష్టం ఇవన్నీ విట్నెస్ చేయగలగాలి అంటే. కాబట్టి నెక్స్ట్ టైం మీరు స్టెప్ వెల్లో మామూలుగా సాధారణంగా వెళ్ళి అక్కడ దాన్ని చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా నెక్స్ట్ టైం అక్కడ ఏదైనా హెరిటేజ్ ప్రోగ్రామ్, పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటే తప్పకుండా వెళ్ళి చూడాలి. ఎందుకు అంటే ఈ సాంగ్ తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి 101.9 MHz పై రెయిన్బో ఎఫ్ఎం.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లోక్లో టైం 9:41 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి హైదరాబాద్లో చేయడానికి ఏముంది? ఇలా ఆలోచిస్తూ వీకెండ్ అంతా అలా ఆవిరైపోయేలోపు మీకు కొన్ని ఐడియాస్ ఇవ్వడానికి నేను వచ్చేసాను. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మామిడిపళ్ళు. మన హైదరాబాద్లోనే చాలా ప్రదేశాల్లో మ్యాంగో మేళాస్ జరుగుతున్నాయి. సో మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న మ్యాంగో మేళా ఎక్కడుందో చూసుకుని వెరైటీ మ్యాంగోస్ అన్నీ ట్రై చేసేయచ్చు. అదే కాకుండా చాలా రెస్టారెంట్స్లో వాళ్ళ మ్యాంగో మెన్యూస్ ఓపెన్ అయిపోయాయి. మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ అని, మ్యాంగో బొబ్బట్లని, అసలు ఒకటా రెండా ట్రెడిషనల్ ఫుడ్ కూడా, లైక్ మ్యాంగో పులిహోర, లేకపోతే కొత్తగా పెట్టిన ఆవకాయ. ఆహా, మాట్లాడుకుంటుంటేనే నోరూరిపోతాను కదా. మరి ఇవన్నీ ట్రై చేసేయడానికి అలా ఒక చక్కటి లంచ్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటే ఇంకా దానికన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ ఈ మధ్యన కమ్యూనిటీ హాల్స్లో చాలా వరకు సంతలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్రాబాద్లోనే ఎవ్రీ సెకండ్

ఎండ్ సండే ముల్లం సంత అని జరుగుతుంది. అక్కడ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అండ్ స్నాక్స్, మీకు మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ కానివ్వండి, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ సస్టైనబుల్ వేస్లో ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వుడెన్ టాయ్స్ ఇవన్నీ క్రియేట్ చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఈరోజు కానీ మీకు అలా కొంచెం వెదర్ చల్లబడ్డ తర్వాత బయటకు వెళ్ళే ఉద్దేశం ఉంటే తప్పకుండా చెక్అవుట్ చేయాల్సిన ఇంకొక ప్లేస్. మరి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. యూ నీడ్ టు స్టే ట్యూన్ టు 101.9 MHz బై రెయిన్బో ఎఫ్ఎం. ఇంకో అద్భుతమైన పాట మీకోసం.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:56 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి సిటీలో మ్యాంగో మెన్యూ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాము. చాలా ప్రదేశాల్లో అలా ఫ్లీ మార్కెట్స్ కానివ్వండి, సంతలు కానివ్వండి, లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చిన్న చిన్న హ్యాండ్లూమ్ షోస్ కానివ్వండి, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి మీరు వెళ్ళి చూడడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ మనము ఒక వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము అంటే అది ఎందుకు చెప్పండి? ఈదర్ మనం ఒక రిలాక్సింగ్ డే స్పెండ్ చేయడానికో, లేకపోతే ఎన్నో రోజుల నుంచి కలవాలి అనుకుని కలవలేకపోతున్న ఫ్రెండ్స్ని కలవడానికో, లేకపోతే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికో. కాబట్టి మీరు సిటీ నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే, అమ్మ బాబోయ్ రేపు మండే వచ్చేసింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందిరా దేవుడా, మండే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, పిల్లల్ని పంపించాలి, కాలేజ్కి వెళ్ళిపోవాలి అని ఇలా హడావిడి పడకుండా ఈరోజు మీరు బయటికి వెళ్తే స్టే ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్, బీ విత్ యువర్ ఫ్రెండ్స్, టాక్ టు దెమ్ అబౌట్ టుడే, నాట్ అబౌట్ వాట్ హ్యాపెన్ యెస్టర్డే ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎందుకు బయటకు వచ్చారో అది గుర్తు పెట్టుకొని స్టే ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్ యువర్ డే. మీరు హైదరాబాద్లో చూసే విషయాలు చాలా ఉన్నా కానీ, మీరు ఎంత అందమైన ప్రదేశాలకు వెళ్ళినా కానీ మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మిస్ అయితే అదంతా ఒక బ్యాక్

బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా వెళ్ళిపోతుంది తప్ప మీరు దాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా. కాబట్టి వీకెండ్ ఏ ప్లాన్ చేసుకున్నా ఇంట్లో రిలాక్స్ అవ్వడమే అయినా కానీ స్టే ప్రెజెంట్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్ టు ద ఫుల్లెస్ట్. ఇంకో మంచి అద్భుతమైన పాట మీకోసం, దిస్ సాంగ్ హ్యాస్ లిటరల్ లైఫ్ లెసన్స్, మరి వినయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అప్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత హెచ్ఓడీలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 10:03 అవుతుంది. నేను మీ ఆర్జీ చంద్రిక. మరి ఈరోజు అలా గోదావరి తీరాన్న భద్రాచలం చూసేసి వెంటనే కొన్ని హెల్తీ హ్యాబిట్స్, ఇంకా అలవాట్ల గురించి మాట్లాడుకుని అలా మన సిటీ అంతా ఒక షికారు చేసి వచ్చాం కదా. మరి ఈ వారానికి ఇంతే. ఇంకొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడడానికి మన నెక్స్ట్ ఆర్జీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలోపు మీకు అలా ఒక చిన్న బాయ్ చెప్దామని నేను వచ్చేసాను. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకొన్ని మంచి టాపిక్స్, బోల్డన్ని కబుర్లు అండ్ అద్భుతమైన పాటలతోటి. అంతవరకు స్టే ట్యూన్ టు 101.9 బై రెయిన్బో ఎఫ్ఎం అండ్ స్ప్రెడ్ లవ్, బీ కైండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బీ యువర్ సెల్ఫ్. బై బై.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏంటి శ్రీజ, ఎనర్జీ తగ్గింది, ఏం ఆలోచిస్తున్నావు?
1: అదేరా, ఇది సమ్మర్ హాలిడేస్ కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళేమో ఊరెళ్తున్నారు, ట్రావెలింగ్లో ఉన్నారు, కానీ మన షో వినాలని బాగా అనుకుంటున్నారు, బట్ కుదరట్లేదు.
0: అంతేనా? అది చాలా ఈజీ. వాళ్ళకి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పు.
1: అవునా, కొంచెం ప్రాసెస్ చెప్తావా?
0: సింపుల్, ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్లో వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి లైవ్ రేడియోకి వెళ్ళాలి. ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని సర్చ్ చేస్తే చాలు, ఈజీ పీజీ.
1: ఓ, అంత ఈజీయా?
0: అవును, న్యూస్ ఆన్ యాప్ ఎయిర్తో ఎక్కడి నుంచైనా మన షో వినొచ్చు. అంతేకాదు, డిఫరెంట్ సిటీస్ లైవ్ రేడియో, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, రీజనల్ బులెటన్స్, మన్ కీ బాత్, స్పెషల్ ప్రోగ్రామ్స్, ఇలా చాలా కంటెంట్ ఉంటుంది.
1: సూపర్! నేను ఇప్పుడే వాళ్ళకి చెప్పి వస్తాను, ఆగు. మరి నువ్వు మన లిజనర్స్ కోసము మంచి పాట వేసేయచ్చుగా ఈలోపు.
0: డెఫినెట్లీ, ఇది నెక్స్ట్ సాంగ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: ever do.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Yes, dear listeners, so we have already informed you the topic and it is aapki bachpan ki summer vacation memory. So adi share cheseskodaniki manato oka caller maatladaniki ready ga unnaru, maatladeddam. Hello.
1: Hello, subha madhyanam madam gariki.
0: Subha madhyanam andi, cheppandi peru.
1: అవి బాగుందమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: అయితే 1968-69 మేడం, అప్పుడు మేము ట్యాంక్ బండ్ పోయి గంటల కొద్ది స్విమ్మింగ్ చేసాం మేడం అక్కడ. ట్యాంక్ బండ్ వాటర్ కూడా చాలా బాగుండేది అప్పుడు. నేను చిన్నది తాగడానికి కూడా వచ్చేది, అంత బాగుండేది అన్నమాట. ఇప్పుడైతే ఆ కంప మనం భరించలేము. వస్తూ తాగుతున్నట్టు హ్యాబిట్ తాగుమని ఉంది మేడం. అప్పుడు ఒక టిఫిన్ కూడా చేసి వచ్చేది, ఒక రూపాయి తీసుకెళ్తే ఒక ఇడ్లీ ఒక దోశ ఒక కాఫీ వచ్చింది మేడం. నాలుగైదు దోశలు మిగిలేదు ఇంకా.
0: నైస్ నైస్. ఇప్పుడు అసలు ఆ డబ్బులు
1: ఉస్మాన్ బస్ లో ఉస్మాన్గర్ నుంచి ట్యాంక్ బండ్ పోతే 10 పైసా టికెట్ ఉంది మేడం. 10 ఎంపీ అంత అంత ఎంజాయ్ చేసాం మేడం. ఇంకోటి 4-4.5 ఏంటంటే ఫుల్ గా మేమంతా మా ఇంటి ముందు పెద్ద బాడ లేకుండా చాలా ఆటలు చాలా ఆడేది మేడం. మేము చార్ పొత్తర్ అని ఆడేది. లోపల మన సిగరెట్ ప్యాకెట్లు మూతలు ఉండేది అనమాట, అవి పెట్టి రాయితో కొట్టాలన్నమాట. బాల్తో కొట్టాలి రాయి పెట్టి. ఎన్ని పత్రాలు మనకు వచ్చినాయి బయటకు వచ్చినాయి అని మనయ్య అనమాట. గోళీలు ఆట ఆడేది, గోళీలు డక్కన్లు డక్కన్ టమ్స్అప్ బాటిల్స్ మీద డక్కన్లు వచ్చేది, ఓల్డ్ స్పాట్ అవన్నీ బట్టి అది కూడా చాలా ఆడేది. గిల్లీ దండలు చాలా ఆడేది అనమాట. ఫుల్ ఎంజాయ్ మేము ఆడినంత. ఇప్పుడు పిల్లలు అసలు ఆడట్లేదు, మొబైల్ పెట్టుకునే నడుస్తుంది. ఇప్పుడు అంత పిల్లలు అయితే అసలు ఆడట్లేదు మేడం. ఎంత చెమట ఊరుస్తే అంత మంచిది మేడం. పిల్లలు కూడా మా పిల్లలకి అదే చెప్తాను, మీరు ఆడండి బాగా చెమట పట్టుకెట్ ఆడని చెప్తాను మేడం. నేను రమేష్ ఉస్మాన్ గారు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్, సో నెక్స్ట్ ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్డ్.

0: గ్రాహకరానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: Welcome back, listeners. The clock ticks 11 minutes past 1 and the topic for today, Hello Rainbow, is మీకు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే గుర్తొచ్చే మెమరీ ఏంటి? అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన రోజులు, మీరు అక్కడ పాడిన పాటలు, నేర్చుకున్న మాటలు, లేదా మీకు ఇప్పటికీ గుర్తుండిపోయే సమ్మర్ ఫుడ్ గురించి మాతో షేర్ చేసుకోండి. వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవునవునండి.
3: అక్కడికి పోతే అక్కడ మామిడి చెట్లు, చిన్న చిన్న బావులు అమ్మా, బావులలో ఈత ఈత కొట్టాలి బాగా.
2: అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా మీ స్విమ్మింగ్ ప్రయాణం.
3: ఫిఫ్టీ ఎయిట్ అంటే ఈత ఈత ఈత కొట్టి ఈత ఇప్పుడు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కట్టలేదు హెచ్టీలో. మాకు విలేజ్ జిల్లా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అట్లా ఏమి లేవు. మామూలుగానే ఈ బావులు ఉండేటివి ఈత మా అన్నయ్య నన్ను బాగా నేర్పించేవాడు. ఆ విధంగా అయిపోయింది. తర్వాత ఆ యాప్ చెట్లకుండా ఉయ్యాలి తాళ్ళు కట్టి ఉయ్యాలు వేసుకునేదమ్మా. ఉయ్యాలు ఊగేది అనమాట, ఉయ్యాలు ఊగేది అట్లా చేసే. తర్వాత ఇంటికి పోతే మా మేనత్త గారు ఏం చేశారంటే పెసరపప్పు పాయసము, జొన్న రొట్టె ఈ రెండు చేసి పెట్టేది. ఆ రొట్టె పాయసం అద్దుకొని తినాలన్నమాట, బెల్లం పాయసం. బాగుండి,
2: మంచి కాంబినేషన్.
3: ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మేము ఇప్పుడు కూడా మా ఇంట్లో మేము పెసరపప్పు పాయసం చేస్తాం బాగా. ఈ ఎండాకాలం అంతా చాలా బాగుంటుంది అనేది పెసరపప్పు పాయసం అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి పెసరపప్పు పాయసం మాకు కూడా చేసి పెడతాది అమ్మ. మాకు కూడా ఇప్పుడు రాగి సంగటి చేసేవాళ్ళము. ఈ విధంగా అన్ని బాగా కొంచెం కూల్గా ఉండే పదార్థాలన్నీ కూడా బాగా తినేవాళ్ళము. ఈత నేర్చుకునే వాళ్ళము. ఆ మామిడి చెట్లకు ఒకసారి అయితే పోయినాము, పోతే అక్కడ కందిరీగలు ఉన్నాయి. ఆ కందిరీగలు కుట్టి పరిగెత్తి చాలా అవసరపడినాము. అది గుర్తుంది నేను బాగా
2: చిన్నప్పుడు మెమరీస్ జ్ఞాపకాలు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సో ఎస్, చిన్నప్పుడు పంచుకునే జ్ఞాపకాలు అన్ని చాలా మధురమైనవి. వి హ్యావ్ ఎ నెక్స్ట్ కాలర్.

0: हेलो,
1: गुड आफ्टरनून मैडम।
0: गुड आफ्टरनून। चप्पन कहाँ से बात कर रहे हैं आप? कौन है?
1: नहीं, नरसिम्हा रेड्डी मैडम, प्रेमावती पेट नुंडी मातला।
0: చెప్పండి నరసింహారెడ్డి గారు.
1: బాగుందా మేడం?
0: బాగున్నాను. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం,
0: టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి మీ ఫేవరెట్ సమ్మర్ వెకేషన్ మెమరీ.
1: మా అమ్మమ్మల ఊరు మేడం, ఫేవరెట్ ప్లేస్ అంటే
0: ఓకే.
1: అమ్మమ్మల ఊరు దగ్గర అక్కడ చెరువులో బావిలో మంచి ఈతలు చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం మేడం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎండాకాలం సీజన్ లో అక్కడ తాటి ముంజలు ఉంటాయి సార్ మేడం, బాగా
0: ఐస్ యాపిల్.
1: మా అమ్మ వాళ్ళ చేనులోనే ఉండే అనమాట చెట్లు, వాళ్ళు కోసి ఇచ్చేవాళ్ళు మేడం తాటి ముంజలు. వాటితో అడిగి అక్కడ కొత్త పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ దాదాపుగా నెల 10 రోజులు ఉంటుంది మేడం అక్కడే. ఇక దాని తర్వాత ఒక్కొక్క సంవత్సరం చేంజ్ చేస్తుంది, ఇంకో చిన్న అమ్మమ్మల ఊరికి కానీ ఇంకో కొత్త కొత్త ఊరికి పోయి చిన్న ఉన్న కూడా ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తాం మేడం.
0: అన్ని
1: థ్యాంక్ యూ మేడం.
0: విలేజెస్ తిరిగేసి అన్ని ట్రై చేసేయాలన్నమాట.
1: అవును మేడం,
0: దట్స్ నైస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: సో ఎస్, సీజనల్ ఫ్రూట్స్ అనేవి సీజన్లోనే దొరుకుతున్నాయి కాబట్టి మనం తినాలి, చెరిష్ చేయాలి. గో వోకల్ ఫర్ ద లోకల్. సో రైట్ ఆన్ దాట్, వీ హ్యావ్ అనదర్ ట్రాక్ కమింగ్ అప్ రైట్ ఫర్ యూ.

0: ఇది యునైటెడ్ నేషన్స్.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: Well, the time of the studio is 21 minutes past 1 and we were talking about the summertime memory. Dusri caller hamare sath ready hai junne ke liye. Hello.
4: Hello, namaskar madam.
3: Hello, namaste ji. Kahan se baat kar rahe ho? Kaun bol rahe?
4: Nenu Olet Prabhakar garu maatladutunanu.
3: Namaste Prabhakar garu, cheppandi. Vinnara topic?
4: విన్నాను చిన్నప్పటి సంగతులు.
3: మీరు నేర్చుకున్న మాటలు, పాడిన పాటలు ఏదన్నా షేర్ చేసుకోండి.
4: అయితే మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళమ్మా, అనకాపల్లి దగ్గర కశింకోట అని, అక్కడ ఈత పళ్ళు మామిడి పళ్ళు ఫేమస్. అగ్గిపెట్టిన పరిశ్రమ అని ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి మాకు టైం పాస్ కోసం అగ్గి పళ్ళు ప్యాకెట్లలో గుచ్చేవాళ్ళం అన్నమాట. అదో టైం పాస్, అదొక అనుభూతి. ఓహో, అగ్గి పుల్లలు ఎలా తయారవుతాయి, ఎలా ప్యాక్ చేస్తారని తెలుసుకున్నాం అప్పుడే.
3: నైస్, అంటే క్యూరియస్ ఉండడం ఇంపార్టెంట్.
4: దాని తర్వాత ఏమో కబడ్డీ కబడ్డీ వాలీబాల్ వీటిల్లో బాగా ఆడుకునే వాళ్ళని.
3: దట్స్ నైస్. హలో, వినండి.
4: అయితే ప్రస్తుతం మాత్రం మా మనవాళ్ళతో ఆడుకుంటున్నాను.
3: వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారా?
4: నేర్పిస్తున్నానమ్మా, అంటే ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళే నాకు నేర్పిస్తుంటారా. ఇప్పుడంతా జనరేషన్ మారిపోయింది కదా, వాళ్ళు కొత్త కొత్త గేమ్స్ నాకు నేర్పిస్తుంటారు.
3: దట్స్ రియల్లీ స్వీట్. ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు అన్నమాట.
4: మన వాళ్ళేమో ఆరుషు ఆయుష్ అన్నమాట.
3: హలో చెప్పండి వాళ్ళకి.
4: ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం.
3: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ప్రభాకర్ గారు. సో ఎస్, జనరేషన్ మారింది కాబట్టి మన వల్లే వాళ్ళకి నేర్పిస్తున్నారని చెప్తున్నారు ప్రభాకర్ గారు. We have another caller. Hello?
4: Hello?
3: Well, and right on that note, we have another song, Memories, coming up by Maroon 5.

0: सो हम बात कर रहे थे समर टाइम वेकेशन मेमोरी के बारे में, एंड वी हैव द को आरजे श्रीजा विथ अस. वी लिसन श्रीजा, ऑन एयर ऑफ एयर बहुत सारी बातें चल रही थी. डू यू वांट टू से समथिंग, और योर फेवरेट मेमोरी दैट यू वांट टू शेयर, और समथिंग दैट यू लर्न फ्रॉम योर ग्रैंड पेरेंट्स?
1: मेमोरी इन द सेंस आई एम फॉन्ड ऑफ ईटिंग,
0: ऑल
1: सो
0: ऑफ
1: आई हैव
0: अजार,
1: फूड रिलेटेड मेमोरीज.
0: श्योर.
1: Ice creams are my favorite during summer, and apart from that, ice apple, munjalu antuntamo, those
0: తాటి
1: are
0: ముంజలు.
1: తాటి ముంజలు, పిచ్చ ఫేవరెట్. వాటితో కైండ్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకొని తినే అలవాటు. ఇవన్నీ ఇప్పుడు మానేసాము, సో ఇవన్నీ నాస్టాలజిక్ థింగ్స్ అనమాట. ఒకప్పుడు చేసేవి ఇప్పుడు చేయలేకపోతున్నవి, ఇప్పుడు అంత ఎక్కువగా అంత విరివిగా తినట్లేదు అనమాట ఇవన్నీ. బట్ స్టిల్ వి రిమెంబర్, అండ్ మీలాంటి వాళ్ళు ఇలా గుర్తు చేస్తూ ఉంటే అలా అలా వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట.
0: ఏదైనా ఫేవరెట్ మెమరీ చెప్తావా మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతో, ఆర్ యువర్ కజిన్స్ అట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్?
1: నైట్ టైం అలా చల్లగాలికి డాబా పైన అలా పడుకుంటూ మాట్లాడుకోవడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇప్పుడు అవ్వట్లేదు కానీ ఒకప్పుడు గంటల తరబడి అరౌండ్ 7, 7:30 డిన్నర్ ఫినిష్ చేసేసి ఇంకా అలా పడుకుంటే 10కి కూడా నిద్ర పట్టేది కాదు, 11కి కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అంత నెవర్ ఎండింగ్ ముచ్చట్లు అన్నమాట.
0: So well, you can also share your summertime vacation memory with us. On to the phone numbers are 0402323-0030
1: and 0402323-4821. Alage 0

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Well, we were talking about the summertime memory, and we have a caller ready with us. Hello?
1: Hi.
0: Hello?
1: Hello. Hi.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అభినయ్. నేను హైదరాబాద్ తార్నాక నుంచి మాట్లాడుతున్నాను.
0: హలో అభినయ్, టాపిక్ విన్నారా?
1: యా, సమ్మర్ టైం మెమరీస్ కదా.
0: చెప్పండి.
1: సమ్మర్ అంటే మోర్ ఆఫ్ ఫ్యామిలీ టైం. ఇయర్ అంతా పేరెంట్స్ జాబ్కి వెళ్ళి వర్క్ అందరూ బిజీగా ఉంటారు. సమ్మర్లో ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటారు,
0: ఎస్,
1: కజిన్స్ వస్తారు, ఐపీఎల్ చూస్తుండే, చల్లటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎండ కొట్టినా ఫుల్ క్రికెట్ ఆడి మాడిపోయి అలా టెరస్ మీద క్రికెట్ ఆడడము.
0: దట్స్ నైస్,
1: దోస్ ఆర్ సమ్ ఫాండ్ మెమరీస్.
0: దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అభినయ్.
1: యా, థ్యాంక్స్.
0: సో ఎస్, సమ్మర్ అనగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ మాట వినం కాబట్టి ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చండి. సో వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం జీ.
0: గుడ్ ఆఫ్టర్నూన్ జీ. కౌన్ బాత్ కర్ రహే ఆప్? కహాన్ సే బాత్ కర్ రహే ఆప్?
1: మై రాజ్కుమార్ నిజామాబాద్ సే బాత్ కర్ రహా హూం మేడం జీ.
0: రాజ్కుమార్ జీ, బోలియే, ఆప్ టాపిక్ సునే ఆజ్ కా?
1: హా సునే మేడం, బచ్పన్ కే
0: బచ్పన్ కీ యాదే, బోలియే.
1: యాద్. హా మేడం, ఆన్ ఎయిర్ హై నా?
0: హా హా, ఆన్ ఎయిర్ ఆప్.
1: ఆన్ ఎయిర్ హై, ఠీక్ హై మేడం జీ. యే సమ్మర్ మే మేరా దాదీ కే మకాన్ జాతే థే సమ్మర్ కే ఛుట్టియో మే.
0: హాన్ జీ.
1: हाँ, वहां पर क्या करते थे बोले तो पूरा आम की जाड़ा, जामुन की जाड़ा, वो ये बहुत रहते थे. वो पहले गड़ी का जैसा रहता था हमारा, नानी का, दादी का घर.
0: ओके.
1: हाँ, उसमें बहुत खेलते थे, कूदते थे, वो जाड़ों के पीछे भागना, उधर ये करना होते थे. और खाना खा लेके मैथनी शो कंपलसरी कभी ना कभी एक दो थिएटर में जाते थे.
0: ओह नाइस.
1: कभी ना कभी वो उसमें टाइम पास करते थे. अरे धूप नको पीरो, धूप में नको पीरो बोलतो, एक चार आना रुपये आठ आना ले लेके सीधे थिएटर में चले जाना.
0: तो चार आना रुपए में था टिकट का प्राइस?
1: जब कम जमाना था, 1973 जैसा, 74 में.
0: अच्छा अच्छा 50 साल पुराना.
1: हाँ, 50 साल पुराना. जमीन में, जमीन का टिकट लेते थे, बैठ जाते थे आराम से.
0: नाइस नाइस,
1: ऐसा रहता था मैडम.
0: बहुत अच्छा मेमोरी आपने शेयर किया हमारे साथ. थैंक यू जी, थैंक यू फॉर
1: थैंक यू,
0: कॉलिंग.
1: थैंक यू, थैंक यू.
0: सो वी हैव अनदर कॉलर रेडी.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. Chick-a-bum-bum-bum, chick-a-chick-a-bum.

0: Well, we have one last caller for the segment. Hello? Hello? I think call disconnect ho gaya hai and we have a commercial break and right after that we have another song and that is what we've wrapped.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: వి హావ్ అనదర్ కాలర్. హలో,
3: హా నమస్కార్ మేడం జీ.
0: నమస్కార్ జీ, బోలియే. ఆప్
3: టాపిక్ సునే. ఆప్ సూపర్ సూపర్ సూపర్ సేబ్ డూపర్ చల్ రహా హై హమారే బచ్పన్ కి యాదో మే హమకో గుమ్ కర్ దియే ఆప్ లోగ్.
0: థాంక్ యూ జీ.
3: ఔర్ ఐసే బచ్పన్ కే దినా హోతే హై మేడం, ఫిర్ ఇస్కో హమ్ దుబారా హాసిల్ నహీ కర్ సక్తే.
0: హాన్ జీ, బట్ యాదో కో తో జరూర్ చెరిష్ కర్ సక్తే.
3: జో బచ్పన్ హోతా హై నా మేడం, వో బచ్పన్ మే హమ ఫిర్ బుఢాపే మే దేఖతే హై ఉస్కో.
0: हाँ जी,
3: तो ये बचपन हमारा बुढ़ापे में वापस आ जाता है.
0: हाँ जी,
3: यानी हम बचपन में जितनी मस्ती करते हैं बुढ़ापे में हम याद करके उसको सोचते रहते हैं कि क्या हमारा बचपन था. आज हम भी बूढ़े हो गए तो देखो हमारा फिर बचपन चालू हो गया.
0: हाँ जी,
3: तो ये हम बचपन में इतनी मस्ती करते थे जैसे हमारा हैदराबाद का चार मीनार होता है ना.
0: हाँ जी,
3: जो हम बचपन में फ्राइडे फ्राइडे फ्री रहता था मैडम, नो टिकट नो चार्ज
0: जी.
3: फ्राइडे
0: Oh, that's
3: तो हम लोग
0: nice.
3: चार मीनार के ऊपर घूमते थे प्रॉपर.
0: ओह, अच्छी बात है, आप दोस्तों के साथ एंजॉय करते थे.
3: फुल मस्त मजा करते थे हम, चार पांच दोस्त होते थे पूरे चार मीनार पे. एक मीनार पे एक जाके हाय करता था, एक मीनार पे हम करते थे. पूरे चार मीनार भी घूमे मैडम हम लोग.
0: अरे वाह, अच्छी बात है.
3: इतने छोटे गाड़ी की डब्बी होती है ना.
0: हाँ जी,
3: ऊपर से देखने के बाद ऐसा दिखता है माहौल वहाँ का.
0: That's nice.
3: और इतना खूबसूरत शहर दिखता है मैडम वहाँ से चढ़ने के बाद. अभी तो बंद कर दिए, खाली घड़ियाल तक की एंट्री करे अभी हम. हमारे बचपन में तो हम लोग चार मीनार के पूरे मीनार घूमे सो.
0: ओहो नाइस, अच्छी बात है.
3: ये बीच में जो सुसाइड हुआ ना मैडम, उसके तरफ से जब से बंद कर दिए. एक एक साथ 5 लोग सुसाइड कर लिए थे एक ही फैमिली.
0: अच्छा जी, sad.
3: जब से ये चार मीनार को वो कर दिए हम लोग, आधा कर दिया उसका.
0: बट अच्छी मेमोरीज तो आपके है उसके साथ.
3: हाँ, तो ऐसे है मैडम, अभी टाइम भी नहीं है आपका ने. मैं फिर कभी अभी बचपन की बातें हुई तो मैं बोल पकाऊंगा.
0: श्योर जी, थैंक यू जी, थैंक यू फॉर कॉलिंग.
3: नमस्कार, और शो तो सुपर सुपर मैडम, आपको नमस्कार हमारा.
0: थैंक यू जी, थैंक यू फॉर द कॉम्प्लीमेंट एज वेल. वेल यस, वी स्पोक अबाउट अ लॉट ऑफ थिंग्स टुडे, नेशनल सॉल्ट अवेयरनेस वीक एज वेल. एंड राइट नेक्स्ट वी हैव अनदर शो एट 2 व्हिच
4: मे 17 इवाळ. సో వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం వింటారు మరి కొద్దిసేపట్లో.
0: అండ్ రైట్ విత్ దట్, దిస్ ఇస్ మీ ప్రియ బాంధవి అండ్ శ్రీజ సైనింగ్ ఆఫ్ టుగెదర్.

0: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన డబుల్ కమీటా షోని మరి మీకు తినిపించ వినిపించడానికి. సో మరి మీ అందరికీ నమస్కారం, అలాగే స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి హ్యాపీగా జస్ట్ని హైదరాబాద్తో మనం హైదరాబాద్ విశేషాలు తెలుసుకుంటూ అలా అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం కదా, డెఫినెట్గా చేద్దాం. అంతకంటే ముందు మరి ఈరోజు మే 17 మనందరికీ తెలిసిందే, అయితే వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం వింటారు.
1: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. 1828లో టెలిగ్రాఫ్ కనిపెట్టబడింది. 1865లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ ITU అనేది స్థాపించబడింది. ITU ఎందుకు స్థాపించబడిందంటే, అంతకుముందు ఒక దేశం నుంచి టెలిగ్రామ్ రెండో దేశానికి వెళ్ళాలంటే సరిహద్దుల్లో దాన్ని రాసి ఫిజికల్గా పంపించే ఉండాలి. ఇటువంటి జరగకుండా సూటిగా ఒక దేశం నుంచి మరో దేశానికి టెలిగ్రామ్లు వెళ్ళటం కోసం ఒడంబడిక చేసుకోవాలనే ఉద్దేశంతో 1865 ప్యారిస్లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ అని స్థాపించబడింది. ఆ టెలిగ్రాఫ్ యూనియనే దరిమల ఇంటర్నేషనల్ టెలికామ్ యూనియన్గా పరిణమించింది. ప్రస్తుతం 194 సదస్యులు దానికి మెంబర్స్. యునైటెడ్ నేషన్స్కి 192 రాజ్యాలు మెంబర్స్, కానీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి 194 సదస్యులు ఉన్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. అది వరకు ఊరినే వరల్డ్ టెలికామ్ డే అనేవారు, కానీ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంత సంతరించుకుందో దాన్ని ప్రతిబింబించడానికి ఇది వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ అని గట్టిగా చెప్పడం కోసమే వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అన్నారు. 194 సదస్యులు ఇందులో ఉన్నారు. కొన్ని వేల మంది కంపెనీలు, బిజినెస్ కంపెనీలు టెలికామ్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటివి, ఐటీ ఎక్విప్ కంపెనీలు, అవి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏడు ప్రపంచంలో భారతదేశంలో ఏ విధంగా ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వ్యాపించింది, దీని యొక్క అవసరం, అది చేస్తున్నటువంటి మేలు, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అంటే ఏంటి, నేను ఇప్పుడు 1980లోనే ఏమని చెప్పానంటే కమ్యూట్ ఫర్ ప్లెజర్, కమ్యూనికేట్ ఫర్ వర్క్ అన్న. మనం కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఇంటి నుంచే పనిచేశారు. చిన్న పిల్లలకు చదువుకోవడం కూడా ఇంటికాడే జరిగేది. అన్నీ కూడా అంటే ట్రావెల్ని తగ్గించి పారేసేసి దాని కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ అందరికీ అందరి ఇళ్లలోకి ఎలా వ్యాపించింది, అది ఒక గొప్ప పరిణామం భారతదేశంలో. అంతకుముందు 1980లో ఫస్ట్ నేషనల్ టెలికామ్ పాలసీ ఉన్నప్పుడు 100 జనాభాలో మనకి 1 టెలిఫోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 145 జనాభాకి 125 టెలిఫోన్లు ఉన్నాయి. అంటే 85% ప్రజల్లో టెలిఫోన్లు, అంటే పిల్లల్లో పెద్దవాళ్ళు కూడా టెలిఫోన్లు ఉన్నాయన్నమాట. ఈ టెలిఫోన్ ద్వారానే మనం అన్ని పనులు కూడా చేయగలుగుతున్నాం. ఉదాహరణకి కూరగాయలు కొనడానికి వెళుతున్నాం, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలంటే అది వరకు మనం క్యాష్ ఇచ్చేవాళ్ళం, ఇలాంటి మనం క్యాష్ ఇవ్వక్కర్లేదు. UPI యూనివర్సల్ ఇంటర్ఫేస్ అని ప్రయోగాన్ని

ఉపయోగించుకుని మన బ్యాంకులో నుంచి మన డబ్బుని ఆ కూరగాయలు అమ్మి అమ్మ యొక్క బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా ఏప్రిల్లో మొన్న 52 లక్షల కోట్లు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి యూపీఐని ఉపయోగించుకుని. మన దేశం యొక్క బడ్జెట్ 42 లక్షల కోట్లు, కానీ ఒక్క నెలలో 52 లక్షల కోట్ల వినియోగం జరిగింది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి, కూరగాయలు అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా యూపీఐని ఉపయోగించుకుని ఎక్కడెక్కడ వెళ్లకుండా కూడా అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు అన్నమాట అండి. ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు జనాభా 800 కోట్ల పైన ఉన్నారు. అందులో దాదాపు 900 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అంటే టెలిఫోన్లే ఎక్కువ జనాభా కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందులో రష్యా, ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా జనాభా కన్నా ఎక్కువ టెలిఫోన్లు ఉన్నాయి. మన దేశం యొక్క జనాభా 145 కోట్లు, 125 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వారి చేతిలో కూడా ఒక టెలిఫోన్ ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు చేస్తున్నాం. ఈ టెలికమ్యూనికేషన్ విస్తరించడానికి కారణం ఉత్తాధిపత్యం పోవటం, పోటీ పట్టడం, కొత్త టెక్నాలజీస్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1G, 2G, 3G, 4G, 5G, అంటే జీ అంటే జనరేషన్ అనమాట అండి. ఒకప్పుడు కిలోబిట్స్లో ఉండేది, దాని తర్వాత మెగాబిట్స్లోకి వెళ్ళింది, ఇప్పుడు జిగాబిట్స్లోకి వెళ్ళిపోయింది. ఎంతో ఇన్ఫర్మేషన్ని తక్కువ సమయంలో తక్కువ ఖరీదుతో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ పెట్రోల్లో ఉన్నటువంటి ఎనర్జీ 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం మాట్లాడుకోవడానికి కనుక వెళ్ళినట్టు అయితే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. కానీ ఒక స్పూన్ఫుల్లో ఉన్నటువంటి ఎనర్జీతో ఆ 45-50 కిలోమీటర్లని 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అందుకని ఎనర్జీని సేవ్ చేయాలంటే టెలికమ్యూనికేషన్, ఇంట్లో నుంచి పనిచేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లకుండా. అది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. మనం కోవిడ్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే కూర్చుని పాఠాలు నేర్చుకున్నారు. వారి హోంవర్క్ కూడా దాని టెలిఫోన్ ద్వారా టీచర్ గారికి పంపిస్తూ ఉన్నారన్నమాట అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయడానికి ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతున్నది. దీన్ని ఇంకా తక్కువగా ఖర్చుతో చేయవచ్చు. ఎలాగంటే సూర్యరశ్మిని మనం ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నాం. దాన్ని మనం ఆక్షన్ చేయలేదే, కానీ రేడియో స్పెక్ట్రమ్ని కమ్యూనికేషన్ కోసం ఉపయోగించినట్లయితే ఆ స్పెక్ట్రాన్ని ఆక్షన్ చేసి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు సంపాదించింది. అలా కాకుండా ఏ కంపెనీలే ఉత్పన్నం చేస్తున్నటువంటి రేడియో స్పెక్ట్రాన్ని వాళ్ళెందుకు వాళ్ళు ఉపయోగించవచ్చు. దాని రెగ్యులేషన్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం తీసుకుందాం అన్నట్టయితే, ఈనాడు ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పర్ మంత్ 250 నుంచి 50 రూపాయలకి పడిపోతుంది. అలా 50 రూపాయలకి పడిపోయినట్లయితే ఏ విధంగా అయితే మంచినీళ్ళు అందరికీ అందుతున్నాయో రేడియో స్పెక్ట్రం కూడా అందరికీ అందుతుంది. అందరూ కూడా ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం చేయకుండా ఎక్కడి నుంచి అయినా ఏ పని అయినా చేసుకోవచ్చు. అందుకని ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే, దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా, అంటే ప్రతి పనిని కూడాను టెలికమ్యూనికేషన్ ఉపయోగించేయండి. మీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ప్రపంచంలో ఎక్కడ ఏ నాలెడ్జ్ కొత్తగా ఉత్పన్నమవుతుందో, నిబిడమై ఉన్నదో, వాటన్నింటి కూడా సేకరించవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా కూడా. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనే అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అన్ని కూడా కొన్ని సెకండ్లో మీ దగ్గరికి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ నాలెడ్జ్ ఉత్పన్నం అవుతుందో, ఎప్పుడు ఉత్పన్నమో తక్షణమే ప్రపంచాన్ని అందరికీ కూడా పంచబడటానికి అవకాశంగా ఉంటుంది. బిఎస్ఎల్ని ఎంటీఎల్ని కలిపి 3వ శక్తిగా తయారు చేయడానికి మనం ప్రయత్నించినట్టయితే ధరలు ఇంకా తక్కువ కావచ్చు, టెలిఫోన్ యొక్క ఉపయోగం అందుబాటులో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పులను కూడా తీసుకొచ్చినట్లయితే ఈ వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీని ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తక్షణమే గూగుల్కి కొట్టినట్టయితే ఏ విషయాన్ని గురించి అయినా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అతి ముట్టిమే హాయ్ దునియాకి ఇన్ఫర్మేషన్. ఇటువంటి అవకాశాన్ని తీసుకురావడానికి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అయినా ఇంకా ఏమేమి పనులు చేసినట్లయితే ఇంకా అందరికీ కూడాను ఏ విధంగా అయితే నీళ్ల సరఫరా ఆల్మోస్ట్ విధంగా జరుగుతుందో, ఎలక్ట్రిసిటీ సరఫరా కూడా జరుగుతుందో, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా ఉచితంగా ఇవ్వడానికి, తక్కువ ఖర్చు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

0: ఇటువంటి విషయాలను ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఒకప్పుడు మనం అగ్రికల్చరల్ సొసైటీ, దాని తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఎక్కడైతే ఒక దేశం యొక్క సంపద 60% పైన పరిశ్రమల ద్వారా కాక, వ్యవసాయం ద్వారా కాక, సేవల ద్వారా వస్తుందో దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటారు. కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో తెలంగాణగా, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో, తమిళనాడులో 65% సేవల ద్వారానే స్థూల ఉత్పత్తి జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సొసైటీలోకి వెళ్ళినాయి. అందుకని మన రాష్ట్రాల నుంచి కూడాను, ప్రపంచం అంతటిగా కూడాను సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తున్నాం. గ్లోబల్ డెలివరీ సెంటర్స్ తయారవుతున్నాయి భారతదేశంలో. వీటన్నిటి కూడా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది. కంపెనీలు చాలా ముందుకు వస్తున్నాయి. గూగుల్ అనేటువంటి కంపెనీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో దాని యొక్క సెంటర్ని, పెద్ద సంస్థని వాళ్ళు స్థాపించబోతున్నారు. అలాగే తెలంగాణ మన హైదరాబాద్లో ఎన్నో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ అంటూ మనం ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి మన దేశమంతటా కూడాను ఈ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ సొసైటీలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: ఇంతవరకు వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం విన్నారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము జష్నే హైదరాబాద్ లో, అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మన చేసిన హైదరాబాద్ లో హైదరాబాద్ గురించి ఈ రోజు ఏం విశేషం మాట్లాడుకుందాము అంటే డెఫినెట్ గా నేను చెప్తాను. సో ఆ విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మాత్రం జిగేల్ జిగేల్ అంటూ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దిస్ జిగేల్ అనేది డెఫినెట్ గా నేను చెప్తాను. అండ్ మన సూపర్ సండే రోజు హ్యాపీగా సరదాగా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ హుషారైన పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. నాన్ స్టాప్ మరి ఉంటుంది అంతా కూడా. సో సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నమో వెంకటేశా నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటర్ షోలో అండ్ జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో హైదరాబాద్ గురించి విశేషాలు మాట్లాడుకుందాం నేను చెప్పాను కదా. సో అయితే ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అండ్ యూనో, మరి ఒక వస్తువు అయినా కానీ లేక ఎవరైనా వ్యక్తి అయినా ఏవైనా కానీ అన్నీ అందరూ అందంగానే డెఫినెట్గా ఉంటాయి, కానీ ఎంత అందమైన దానికైనా మెరుపు అలంకారం అనేది డెఫినెట్గా అవసరమే. అవి ఎలా అంటే, జనరల్గా యూనో అందంగా కనిపించాలంటే ఫస్ట్ జనరల్గా అందరికీ మేకప్ గుర్తొస్తూ ఉంటుంది. అది కాకుండా కూడా రకరకాల ఆభరణాలు వాడుతూ ఉంటాం కదా. సో డెఫినెట్గా ఆభరణాలతో సాధ్యమే. ఇప్పుడైతే కేవలం అమ్మాయిలు మాత్రమే అలంకరించుకుంటూ ఉన్నారు, కానీ పూర్వకాలంలో అబ్బాయిలు కూడా అంతే సమానంగా అలంకరించుకునేవారు, రెడీ అయ్యేవారనమాట. నగలకు అంత ప్రత్యేక స్థానం ఉండేది. యూనో మన హైదరాబాద్లో స్పెషాలిటీ ఏంటి అంటే రకరకాల యూనో డిజైన్స్ ఉన్న నగలన్నీ దొరుకుతూ ఉంటాయి, కానీ నిజాం కాలం నాటి నగలైతే మాత్రం చాలా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. సో ఈయన చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట నిజాం కాలం నాటి నగలు. మరి ఆ విశేషాల గురించి, ఆ జిగేల్ జిగేల్ నగల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ. వీరసింహారెడ్డి నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: గ్రీక్ వెరీడు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటా షోలో జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము జష్నే హైదరాబాద్ లో నిజాం కాలం నాటి నగల గురించి కదా. నిజమే, యూనో నిజాం నగలు ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చాలా గొప్ప గుర్తింపు ఉన్నవన్నమాట. యూనో ఇప్పటికీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, బికాస్ యూనో వాటి డిజైన్స్ కానీ, అందులో వాడే రకరకాల రాళ్ళు కానీ, ముత్యాలు, రత్నాలు, డైమండ్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ యూనో చాలా చాలా యాంటిక్గా ఉంటాయన్నమాట. అవి ఇక్కడ తప్ప ఇంకెక్కడా కూడా మనకి దొరకవు 100%. అవి ప్రపంచంలోని అరుదైన అలాగే వెలకట్టలేని నగలు, ఎందుకంటే వాటి తయారీకి వాడిన వస్తువులు అలాంటివన్నమాట. నగలకి కూడా అంత ప్రత్యేకమైన మరి చరిత్ర ఉంది. సో బికాజ్ యూనో ఏదైనా తయారు చేశాము అంటే కనుక ఓన్లీ జస్ట్ ఇలా చేశాము అని కాకుండా దాని వెనకాల హిస్టరీ ఉంటుంది, ఎంతమంది కష్టపడ్డారు, ఎలా చేశారు, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. నిజం. సో ఫ్రెండ్స్, మరి ఏం పెట్టి తయారు చేసేవాళ్ళు, ఎందుకు అంత స్పెషల్ అనే దాని సంగతి మరి నేను చెప్పాలి కదా, చెప్తాను డెఫినెట్గా. సుపైత్ సాంగ్ తర్వాత వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9.
1: సర్కారు వారి పాట చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటర్ షోలో జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో సో ఫ్రెండ్స్, మరి జష్నే హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి జ్యువెలరీ గురించి. సో నిజాం రాజులు మరి వాళ్ళు వాడే జ్యువెలరీ గురించి కదా. అఫ్ కోర్స్ వాళ్ళ తర్వాత మన అందరం కూడా వాడుతూ ఉన్నామనుకోండి. యూనో ప్రపంచంలోనే ది బెస్ట్నే వాడడానికి ఇష్టపడతారు ఎవరైనా, ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. మరి అందులోనూ రాజులు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి. సో మరి ఈ నిజాం రాజులు కూడా అలాగే ది బెస్ట్ కావాలని కోరుకునేవారట. సో అలా అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మంచి క్వాలిటీ ఫలానా ఏదైనా కానీ, లైక్ రూబీ, ఎమరాల్డ్స్, డైమండ్స్, ఇట్లా అన్నీ ఏవైతే బెస్ట్ దొరుకుతాయో సాధ్యమైనంత మరి వాళ్ళు తీసుకొచ్చి ఆ జ్యువెలరీలో వాడడం జరిగిందంట. మరి ఎమరాల్డ్స్ని కొలంబియా నుంచి తెప్పించారు. అండ్ అంతేకాకుండా డైమండ్స్ అయితే కనుక ఎక్కడో అవసరం లేదు, ఇక్కడే మనకి కొల్లూర్ డైమండ్ మైన్ అండ్ కృష్ణా జిల్లాలోని మైన్ నుంచి తెప్పించడం జరిగిందంట. మంచి మేలురక డైమండ్స్. అంతేకాకుండా రూబీస్నేమో బర్మా నుంచి తెప్పించారంట.

స్పినల్స్ కూడా అక్కడి నుంచి తెప్పించారంటే, యూనో స్పినల్స్ కూడా ఒక రకమైన యూనో స్టోన్ టైప్లోనే ఉంటాయన్నమాట, మినరల్స్ అవి. సో స్టోన్ ఫామ్లో ఉంటాయి, రకరకాల కలర్స్లో కూడా ఉంటాయన్నమాట, చాలా చాలా షైనింగ్ అందంగా ఉంటాయి. అంతేకాకుండా మరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అది మనదే అనుకోండి, బస్రా నుంచేమో పర్ల్స్ తెప్పించారనమాట. నిజంగా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అంతటినే వాడడం జరిగిందనమాట జ్యువెలరీ తయారు చేయించడంలో. ఈరో ఈయన స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ వెండి కంప్లీట్ బంగారం కాదు, అవి ఇవి కూడా ఉంటాయనుకోండి, అంతేకాకుండా బంగారం వెండి రెండింటితో కూడా చాలా బాగా చేసేవారంట. నగలన్నీ కూడా ఎన్ని రకాల ఆభరణాలు పెట్టుకోగలమో అన్నీ కూడా తయారు చేశారంట. యూనో మనకు తెలుసు, తల నుంచి వస్తే కనుక పాపిడి బిల్ల, ముక్కు పొడు, ముక్కు పెట్టుకునేవి రకరకాల ముక్కెరలు, యూనో అడ్డపూసలు, చెవులకి నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు, చేతికి నో గాజులు, వంకీలు, కాళ్ళకి పట్టీలు, రకరకాల ఇంకా ఇప్పుడు మనం చూడని రకరకాల జ్యువెలరీలు కూడా అప్పట్లో ఉంటూ ఉండేవన్నమాట. యూనో అంతేకాకుండా మరి నేను అన్నట్టుగా మొదట్లో అబ్బాయిలు కూడా అంతే బాగా పెట్టుకునేవారు, అమ్మాయిలే కాదు. సో ఇలా రకరకాల ఆభరణాలన్నీ కూడా మరి తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడైతే యూనో ఇవి మనకి ఈజీగా కనిపిస్తాయి అంటే డెఫినెట్గా కనిపించవు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు ప్రదర్శనకు కూడా పెట్టడం జరిగింది. సో ఫ్యూ ఎగ్జిబిషన్స్లో మరి పబ్లిక్కి పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ మరి ఇంకా స్పెషాలిటీస్ ఉన్నాయా విశేషాలన్నీ కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు సూపర్ హిట్ సాంగ్ వస్తుంది వింటూనే అలా అలా అలా హ్యాపీగా మరి లంచ్ చేసిన వాళ్ళైతే రిలాక్స్ అవ్వండి, చేస్తూ ఉన్న వాళ్ళైతే వింటూ ఎంజాయ్ చేయండి. నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి వచ్చేస్తుంది, వింటూనే ఉండండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ యూనిట్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. సో మరి నిజాం జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. యూనో చాలా రకరకాల జ్యువెలరీ అయితే ఉంది, కానీ కొన్ని స్పెసిఫిక్గా స్పెషల్గా ఉంటూ ఉంటాయి. అందులోదే జేకబ్ డైమండ్ అనమాట. ఆఫ్ కోర్స్ దాన్ని విక్టోరియా డైమండ్ అని కూడా అంటూ ఉంటారన్నమాట. అది ఇక్కడే మన గోల్కొండ గనులోనే దొరికిందట. ఇట్స్ ఎ కలర్లెస్ డైమండ్ అనమాట. ప్రపంచంలోనే యూనో కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి కదా, టాప్ 1, 2, 3, 4, 5 అని. అలాగా 5th లార్జెస్ట్ వజ్రం అంట ఇది. అయితే మరి కలర్లెస్ డైమండ్ కాబట్టి పాలిష్ చేసిన కేటగిరీలో అయితే 5th లార్జెస్ట్ డైమండ్ అనమాట. మొదట ఇది యూనో అఫ్కోర్స్ షూకి పెట్టుకున్నారంట. మనకు తెలుసు మరి వాళ్ళు చాలా రకాలుగా వాడుతూ ఉండేవాళ్ళు డైమండ్స్ కాబట్టి. మరి దీనికి ఫస్ట్ షూకి పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వారసులు పోను పేపర్ వెయిట్గా వాడడం జరిగిందనమాట. సో ఇది స్పెసిఫిక్గా జేకబ్ డైమండ్ ఎందుక అంటే, సిమ్లాలో మరి వజ్రాల వ్యాపారి ఒకరు ఉన్నారంట, అలెగ్జాండర్ మాల్కమ్ జేకబ్ అని. మరి ఆయన ఫస్ట్ టైం అమ్మకాన్ని పెట్టడం జరిగిందంట. మరి అలా ఆయన పెట్టారు కాబట్టి అమ్మకానికి ఆయన పేరే వచ్చేసింది వాడుకలోకి. నిజంగా తర్వాత కాలంలో అఫ్కోర్స్ మరి భారత ప్రభుత్వం దీన్ని కొనడం జరిగిందనుకోండి. అంతేకాకుండా యూనో డైమండ్స్కి సంబంధించి ఇది, అంతేకాకుండా మరి పర్ల్స్ కూడా చాలా చాలా ఫేమస్ మరి మన హైదరాబాద్లో. యూనో పర్ల్స్కి సంబంధించి 7 లేయర్ పర్ల్ హారం ఒకటి ఉండేదన్నమాట. ఆ తర్వాత రకరకాల స్టైల్స్ అన్నీ కూడా వచ్చాయనుకోండి. సో అది బాగా ఫేమస్ అనమాట మన హైదరాబాద్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ మరి ఈరోజు జ్యువెలరీకి సంబంధించి బోల్డన్ విశేషాలు మాట్లాడుకున్నాం కదా. సో మరి మన రెయిన్బో క్లాక్లో టైం అవుతుంది కొద్ది నిమిషాల్లో, మరి 3 గంటలకు వస్తుంది కాబట్టి తెలుగులో వార్తా విశేషాలు విందురు. అంతకంటే ముందు ఆనందన్ సినిమా నుంచి మంచి పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 144,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 73,294 మంది అర్హత సాధించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈవేళ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైస కేంద్రమే ఇస్తోందని, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఈ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తోందన్నారు. 2027 జనాభా గణన మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఇది మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజల తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ సూచనలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను రికార్డ్ చేయవచ్చు. రాబోయే సంచిక కోసం ఈ నెల 29వ తేదీ వరకు సూచనలు స్వీకరిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధరంశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ది జీవితం, రంగుల వాయింస్ ఫ్రెండ్స్. నేను ఆర్జే అనుష అండ్ మనం ఎంటర్ అయిపోయాము మరి మన సెకండ్ సెగ్మెంట్ డబుల్ కమీటా షోలోని.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సారోచారు అండ్ అలాగే సుప్రీం మూవీస్ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కా మీటర్ షోలో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందామని నేను చెప్పాను కదా ఈ సెగ్మెంట్లో. సో డెఫినెట్గా విశేషాల గురించి మాట్లాడుకుందాం. అయితే యూనో, ఎప్పుడైనా దేని గురించి అయినా సరైన సమాచారం ఉండడం చాలా చాలా ముఖ్యం కదా, నిజం. అలా తెలుసుకోవాలి అంటే కాలానికి తగ్గట్టుగా మనం అప్డేటెడ్గా ఉండాలి డెఫినెట్గా. బికాజ్ యూనో, ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా ఎందుకు వస్తుంది అంటే దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్, అవగాహన లేకపోవడమే. ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఏ ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. దాని అర్థం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ ఎంతో కొంత తెలిసిపోతూ ఉంది. అందులోనూ ప్రతిరోజు టెక్నాలజీలో వచ్చే మార్పులు అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అంతర్జాలం వల్ల, అదే ఇంటర్నెట్ వల్ల మనకు సౌకర్యంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం టక్ టక్ టక్ తెలిసిపోతుంది ఫింగర్ టిప్స్లోనే. సో జస్ట్ ఇట్లా ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలా అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఉన్న చోటు నుంచే అస్సలు కదలకుండా హ్యాపీగా మనం మరి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు కదా. సో మనం ఆల్రెడీ ఈ షో స్టార్టింగ్లోనే వినటం జరిగింది. మరి ఈరోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్ కూడా వినటం జరిగింది. అండ్ యూనో, థీమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఏంటా థీమ్ అంటే కనుక స్ట్రెంథనింగ్ డిజిటల్ లైఫ్ లైన్ ఫర్ అ రెసిలియంట్ అండ్ కనెక్టెడ్ వరల్డ్. నిజమే కదా. యూనో, డెఫినెట్గా మరి మన వరల్డ్ అంతా కనెక్టెడ్ అయితే డెఫినెట్గా ఉంది. సో స్ట్రెంగ్త్ అయితే ఖచ్చితంగా చేయాలి మరి డిజిటల్ వైజ్గా అంతా కూడా. దేనికి అంటే మరి ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా డెఫినెట్గా మనం తట్టుకునేలా ఉండాలి, దాన్ని భరించి ముందుకు వెళ్ళగలిగేలా ఉండాలి, అన్ని విధాలుగా రెడీగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి అండ్ మరి ఈరోజు స్పెసిఫిక్గా దానికి అవగాహన కలిగిస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఇప్పుడైతే మరి రోబో చిత్ర నుంచి సూపైట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ మిస్టర్ మజ్ను అండ్ సిటీ మార్ చిత్రాల నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటా షోలో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో డెఫినెట్గా ఎప్పుడూ కూడా అందరూ హెల్తీగానే ఉంటూ ఉంటాము, ఉండాలి కూడా. కానీ ఎంత హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా చిన్న చిన్న రుగ్మతలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే అది వచ్చింది అంటే కనుక డెఫినెట్గా కారణమైతే ఉంటూ ఉంటుంది, ఎలా అయినా చిన్నది కానీ పెద్దది కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలా అయినా.

ఉంటుంది. కొన్ని తెలిసి మరికొన్ని తెలియక ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాటిల్లోదే ఒకటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నది, అదే హైపర్టెన్షన్. సో అదే జనరల్గా మామూలు వాడుక భాషలో చెప్పుకోవాలంటే బీపీ సమస్య అనమాట. చాలాసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా నెమ్మదిగా సైలెంట్ కిల్లర్లా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన శరీరంలో రకరకాల మార్పులు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కానీ మనకి అర్థం కాదన్నమాట. యూనో గుండెకు సంబంధించిన ఇబ్బందులు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, చాలాసార్లు చూపులో లోపాలు కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్.

ఇవి కాస్త కంప్లీట్గా నష్టమా అంటే నష్టం అని చెప్పలేమనుకోండి, కానీ కాస్త టైం పడుతుంది కోలుకోవడానికి, అంతవరకు వెళ్ళేదాకా తెలియదు అన్నమాట. సో మరి వాటి గురించి ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ పండుగ చేసుకో చిత్రం నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నమో డబుల్ కమీటర్ షోలో నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మరి ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా బీపీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. నిజమే, మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి చూస్తే కనుక ఒకప్పుడైతే ప్రతి ఒక్క రుగ్మతకి ఒక వయసు అంటూ ఉండేది, ఇప్పుడైతే వయసుతో సంబంధం లేకుండా అందరికీ

అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్ అయితే రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆయన చిన్న చిన్న ఇష్యూస్ మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే చాలు. అఫ్కోర్స్ తగ్గించి తింటూ ఉండే వాళ్ళకి కూడా డాక్టర్ క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటారు, ఉప్పు కారం తగ్గించండి, ఉప్పు కారం తగ్గించండి అని. సాధ్యమైనంత తగ్గించుకుంటే బెటర్ అనుకోండి. చెడలవాట్లకి ఎలాగో దూరంగా ఉండాలి. అండ్ అవసరానికి మించి అయితే కనుక ఏది కూడా తీసుకోకూడదు, ఆహారం ముఖ్యంగా. యూనో అవుట్ సైడ్ ఫుడ్ డెఫినెట్గా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి సాధ్యమైనంత. అక్కడ కూడా ఒక చిన్న చుక్క ఉంటుంది కదా, పాపం కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు, కాబట్టి కండిషన్స్ అప్లై. ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ అయితే అసలు ఉండకూడదు. కూర్చుని వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి తప్పదు, కాబట్టి కాసేపు నించుని వర్క్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. యూనో ఎప్పుడు ఈ సమస్యను డాక్టర్స్ చెప్పేది ఏంటంటే కంట్రోల్ అయితే ఖచ్చితంగా చేయగలము, కానీ దాన్ని కరెక్ట్ టైం ఇన్ టైంలో పట్టుకోవాలి అంతే అని చెప్తూ ఉన్నారనమాట. యూనో ప్రతి సంవత్సరం థీమ్ అయితే ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరం ఆ థీమ్ ఏంటి అంటే కంట్రోలింగ్ హైపర్ టెన్షన్ టుగెదర్. నిజమే. యూనో ఎందుకంటే మనకిప్పుడు బీపీ పెరిగింది, డిఫరెన్సెస్ వచ్చాయి అంటే డెఫినెట్గా అది మన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా. సో మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా కంట్రోల్ చేయాలి, అందరూ కలిసి కట్టుగానే దాన్ని తగ్గించాలి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ ఎక్స్ప్రెస్ రాజా నుంచి వచ్చేస్తుంది. వింటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపైనే ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని, ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎపిసోడ్ ఫలితాలు విడుదలయ్యే ఇంజనీరింగ్ విభాగంలో 144,704 మంది అర్హత పొందారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోతన్బర్గ్ చేరుకుంటారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ వండాంశాలతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పూణేలో మరో కీలక నిందితురాలను అరెస్ట్ చేసింది. ప్రొఫెసర్ మనీషా మందారి పూణేలోని ఒక కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. ఈ నెల 14వ తేదీన పూణేలో మరో నిందితురాలైన మనీషా వాగ్మరేని కూడా అరెస్ట్ చేశారు. నిన్న ఇద్దరు నిందితులను పూణే కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. త్రివేంద్రం న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లోని 2 వెనుక కోచ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ రోజు ఉదయం కోట డివిజన్లోని నాగ్దా సమీపంలో త్రివేంద్రం న్యూఢిల్లీ రాజధాని రైల్లోని 2 వెనుక కోచ్లో మంటలు చెలరేగాయి. కోచ్లోని భద్రతా వ్యవస్థ వెంటనే పనిచేయడంతో రైలు ఆటోమేటిక్గా ఆగిపోయిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రైలు సిబ్బంది వెంటనే ప్రమాదానికి గురైన 2 కోచ్లను వేరుచేశారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈరోజు అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే, లక్షద్వీపుల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈవేళ జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, బీపీ నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలా వ్యక్తిగత సమాజ ఆరోగ్య వ్యవస్థల స్థాయిలో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మరి స్నాక్ టైంలో మనం తెలుసుకుందాము లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా. ఏ సినిమాలు ఎక్కడ దాకా వచ్చాయి, ఏ సినిమాలు ఏ ప్లానింగ్లో ఉన్నాయి, నిర్మాణాంతర కార్యక్రమాలు, ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ ఇలాంటివి అన్నిటి సంగతులు తెలుసుకుందాము. అంతకంటే ముందు సుపైత్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ యముడు చిత్రం నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: అపరిచితుడు అండ్ వారసుడు చిత్రాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు అండ్ ఫ్రెండ్స్, మనమున్నాము స్నాక్ టైంలో. నేను మీ ఆర్జే అనుష.

మరి స్నాక్ టైంలో మనం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పాను కదా, మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాతో చాలా చాలా బిజీగా ఉన్నారు. అండ్ మరి యూనో ఎప్పటి నుంచో దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి ప్రశాంత్ నీల్ గారు అఫ్కోర్స్ దీనికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారనమాట. ఎప్పటి నుంచో దానికి సంబంధించి మరి విడుదల చేద్దామని అనుకుంటున్నారు ఫస్ట్ గ్లిమ్స్. అయితే స్పెసిఫిక్ టైం అయినో స్పెషల్ టైం అంటూ కావాలి కదా, అందుకే మరి 20వ తేదీన, మరి ఈ నెల 20వ తేదీన తారక్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. సో ఫైనలైజ్ అయితే చేసేసారు, ఇలా చెప్పారంటే డెఫినెట్గా చేస్తాం కదా అని అంటూ ఉన్నారనమాట. సో ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి సంగీత దర్శకులు రవి బస్రూర్ గారు చెప్తూ ఉన్నారు, యూనో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అంటూ ఉన్నారన్నమాట. ఆల్రెడీ మనం సలార్ అండ్ కేజీఎఫ్లో చూడటం జరిగింది, అఫ్కోర్స్ వినడం బాగా జరిగిందనమాట. మరి అందరూ కూడా ఎంజాయ్ చేశారు, అంతకు మించి ఉంటుందని చెప్తూ ఉన్నారు. మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ సినిమా అంతటికీ కూడా. సో ఆ ట్రీట్ అంతా ఎలా ఉంటుందనేది కాస్త కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ అంతా మరి రెడీ చేసేస్తూ ఉన్నారంట. నిర్మాణాంతర కార్యక్రమాలు ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నాయి. ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలి. బట్ May 20th మాత్రం రిలీజ్ చేస్తారని చెప్తూ ఉన్నారన్నమాట ఫస్ట్ గ్లిమ్స్ దీనికి సంబంధించి. సో వెయిట్ చేసి చూడాలి. కానీ సుభైత్ సాంగ్ ఉండడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రబసా నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-1800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నము స్నాక్ టైంలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి కదా. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, మరి మన విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఆదర్శ కుటుంబం చిత్రంతో. సో మేకింగ్ అయితే అంతా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంది. అండ్ యూనో, మరి సమ్మర్లోనే రిలీజ్ చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి సో దాన్ని ఎలాగైనా రీచ్ అవుతామని చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక, ఒక సాంగ్ని అంటే పాత సాంగ్ని రీమిక్స్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇంచుమించు అది వెంకటేష్ గారి పాత సినిమాకి సంబంధించింది అయి ఉంటుందా అని టాక్ అయితే వినిపిస్తూ ఉందన్నమాట. కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు ఒఫిషియల్గా మన టీమ్ మెంబర్స్ నుంచి. సో

కూడా ఏ జానర్ కూడా, అంటే అయితే కామెడీ లేదా యాక్షన్ ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయంట ఈ సినిమాలో. మరి యాక్షన్కి యాక్షన్ ఉంది, కామెడీకి కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, అందరికీ నచ్చుతాయి అని చెప్తూ ఉన్నారు. మనకు తెలిసి అంతకుముందు మరి నువ్వు నాకు నచ్చావని మల్లేశ్వర్కి ఇద్దరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. అఫ్ కోర్స్ అక్కడ రచయితగా వర్క్ చేశారనుకోండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కానీ దీనికి దర్శకులుగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట. సో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్గా అందరికీ కూడా మంచి ఆతృతగానే ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమాలు ఎంత బాగా హిట్ అయ్యాయో, మనందరికీ ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయో మనకు తెలుసు. సో మరి ఈ సినిమా కూడా ఆ లెవెల్లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా. మరి ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా కానీ సూపర్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది మనందరి కోసం, వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మల్లేశ్వరి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నాకు నచ్చావు నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైమ్ లో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనము నాము మరి స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటూ అయితే, మంచు మనోజ్ గారు మరి బిజీగా ఉన్నారు హనుమరెడ్డి ఎక్కంటి గారితో. సో అఫ్కోర్స్ ఆయన దర్శకులు అనమాట, డేవిడ్ రెడ్డి చిత్రంతో. ఇట్స్ అన్ పీరియాడికల్ యాక్షన్ మూవీ అని చెప్తూ ఉన్నారు. యూనో మొదటి నుంచి కూడా వెరీ డిఫరెంట్గా ఉంటుంది. మంచు మనోజ్ గారిని మీరు ఎప్పుడు చూడని రోల్లో నేను మీకు చూపిస్తాను అని చెప్తూ వస్తూ ఉన్నారు మరి దర్శకులు అండ్ టీమ్ మెంబర్స్ అంతా కూడా. డెఫినెట్గా యూనో ఆయన చేసే క్యారెక్టర్స్ బట్టి చూస్తే డిఫరెంట్గా ట్రై చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. అయితే మరి యూనో యాక్షన్ సీక్వెన్సెస్ అది కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఆ విశేషాలకు వెళ్తే కనుక యూనో ఇప్పుడు ఓకే, బట్ అది పీరియాడికల్ యాక్షన్ మూవీ అని చెప్పుకున్నాం కదా. అయితే అంతకు ముందు ఎలా ఉండేవి, ఇండిపెండెన్స్కి ముందు అప్పుడు జరిగిన కథలు కథాంశాలను బట్టి తీస్తూ ఉన్నారు కాబట్టి ఈ సినిమా అంతా కూడా మరి ఫైట్స్ అన్ని కాస్త డిఫరెంట్గా ఉంటాయని చెప్తూ ఉన్నారు. మరి ఆయన యూనో ఒక యోధుడి కథకి సంబంధించింది కాబట్టి, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం మరి వెయిట్ చేయాలి తప్పదు. కానీ మంచి పాట వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ శౌర్య నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ శౌర్య నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఇంతవరకు మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ మరికొద్ది క్షణాల్లో మరి 5 గంటలు కావస్తుంది మన స్టూడియో క్లాక్లో. సో తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 144,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత పొందారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని రాష్ట బీజేపీ కార్యాలయంలో ఈవేళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్లో జరిగింది. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళ్ళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులను వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసే వారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన డ్రంక్ తనిఖీల్లో 300 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వీరిలో 253 ద్విచక్ర వాహనదారులు, 9 మంది ఆటో డ్రైవర్లు, 35 మంది కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్

పరిధిలో మొత్తం 474 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 417 మంది టూ వీలర్ వాళ్లు, 24 మంది ఆటో డ్రైవర్లు, 33 మంది ఫోర్ వీలర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన స్మృత్యర్థం ఈరోజు జరుపుకుంటారు. ఈవేళ రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈవేళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ సెగ్మెంట్లోకి. సో మరి లేటెస్ట్ మూవీస్లోని లేటెస్ట్ హిట్ సాంగ్స్ మనం విందాము. మరి అలా వినాలి అంటే సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేస్తుంది ముందుగా మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మనము నము తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, తాజా ట్యూన్స్ లో మనం హ్యాపీగా మంచి మంచి హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటూ ఉన్నాం కదా. సో మరి హ్యాపీగా వింటూ ఉందాము. అయితే యూనో, ఎప్పుడూ కూడా చాలామందికి యూనో ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి. అండ్ మరి ఏదైనా నచ్చితే యూనో, ఫుడ్ అనుకోండి మరీ మరీ చాలాసార్లు తింటూ ఉంటారు, నచ్చిన ప్లేస్ అనుకోండి వెళ్తూ ఉంటారు, నచ్చిన మనిషి అనుకోండి మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ ఓకే. అయితే అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా. సో నచ్చకపోతే ఏం చేస్తాము అంటే కనుక డెఫినెట్గా అక్కడికి వెళ్ళము, ఆ పదార్థం తినము ఇక్కడ వరకు ఓకే. కానీ అది కాకపోయినా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అసలు పాజిటివ్ దానికంటే నెగిటివ్ సైడే ఎక్కువ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి, మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము, మాటి మాటికి ఆలోచనలే వస్తూ ఉంటాయి, ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాం కానీ వస్తుంటాయి. బట్ యునో, ఏదైతే నెగిటివ్ సైడ్ వెళ్తూ ఉంటుందో ఆ కిటికీ మాత్రం డెఫినెట్గా మూసేయాలి. బికాస్ అట్నుంచి ఎంత యూనో ఎలాంటి థాట్స్ అన్నీ వచ్చినా కూడా డెఫినెట్గా మనం డిస్టర్బ్ చేస్తాయి, కాబట్టి అటు సైడ్ వెళ్ళనే వెళ్ళకూడదు. ఎప్పుడు హ్యాపీగా తాజాగా ఉండాలంటే మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి, పాజిటివ్ సైడే వెళ్తూ ఉండాలి, ఏమంటారు కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊరు పేరు భైరవ్ కోన నుంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ టిల్ స్క్వేర్ అండ్ మెకానిక్ రాకీ చిత్రాల నుంచి. సో ఫ్రెండ్స్, మనము నమ్ము తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనూష.

సో ఫ్రెండ్స్ హ్యాపీగా యూనో మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాం కదా, డెఫినెట్గా ఎప్పుడు అలా ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే యూనో నేను ఇందాక అన్నట్టుగా పాజిటివ్ కంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే దానివల్ల ఒరే ఏదేమీ లేదు కనుక ఫిజికలీ మెంటలీ కూడా మనకి చాలా చాలా హాని జరుగుతుంది తప్ప యూనో ఎప్పుడు కూడా సాధ్యమైనంత అటువైపు వెళ్ళకూడదు అని ఇందాక అనుకున్నాం. నన్ను అడిగితే టైం వేస్ట్ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ బిజీ, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, యూనో చదువుకోవడం, జాబ్ చేయటం, అంతేకాకుండా ఇంకా రకరకాల హాబీస్ ఉంటాయి, చాలామంది చాలా చేస్తూ ఉంటాం. మరి వీటన్నిటి మధ్యన నెగిటివ్ థింకింగ్ గురించి ఆలోచించటం, నెగిటివ్ మనకు జరుగుతున్న వాటి గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్ ఆఫ్ టైమే కదా. నిజంగా ఎప్పుడు కూడా యూనో పాజిటివ్గా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి, సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ అంతా కూడా, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అఫ్కోర్స్ ఈ మధ్యలో యూనో మంచిగా ఒక క్యాటలిస్ట్లా పనిచేసేది ఏంటి అంటే మంచి మ్యూజిక్ వినడం కదా. నిజంగా డెఫినెట్గా మంచి మ్యూజిక్ వింటూ ఉండాలంటే మన ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేయాలి కాబట్టి ఎప్పుడు వింటూనే ఉండండి. ఇప్పుడైతే భోలా శంకర్ నుంచి మంచి పాట చేసింది మీ అందరి కోసం, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0108-1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, తాజా ట్యూన్ సెగ్మెంట్లో మనం హిట్ సాంగ్స్ అన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చాం కదా, మరి ఇంతటితో ఆ కార్యక్రమానికి సమాప్తం చెప్పేస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మరి మన రెయిన్బో క్లాక్లో ఉన్న 5:45 అయింది. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికకి సమయం అయింది. ఈరోజు అపీల్ అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: మామూలుగా సగటు మనిషికి కూడా అప్పీల్ అనే పదం విని ఉంటారు, ఎందుకంటే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, అలాగే ఒక అధికారి ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఇది సరిగ్గా లేదన్నప్పుడు అప్పీల్ వేసుకున్నారా అని అంటుంటారు. ఈ అప్పీల్ అనేది ఏ సందర్భాల్లో వేస్తారు, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి?
1: ఒక న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చే ముందుగా వివిధ స్థాయిలలో దాని విచారణ చేపట్టి దాని ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విని వారు నమోదు చేసినటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలనలోకి తీసుకొని అప్పుడు న్యాయమూర్తి గారు ఒక తీర్పుని ఇస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఇరుపక్షాలు గెలవు, ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు. అయితే గెలిచిన వ్యక్తి సంతోషంతో ఉంటాడు, ఓడిపోయిన వ్యక్తి బాధతో ఉంటాడు. ఒకవేళ కేసు వేసిన వాడే ఓడిపోతే అతను ఇంకా బాధగా ఉంటాడు, అటుపక్క గెలిచిన వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇరుపక్షాల వారిలో ఎవరో ఒకరు సంతోషించి ఇంకొకళ్ళు బాధపడిన సందర్భంలో దానికి వారికి ఒక పరిష్కారం కావాలి, ఒకవేళ ఈ కోర్టులో కొన్ని అంశాలను పరిశీలించలేదేమో అని చెప్పి వారు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ అప్పీల్కి వేసుకున్నప్పుడు ముఖ్యంగా దీని అర్థం ఏమిటంటే జరిగినటువంటి విచారణ ప్రక్రియను అంతటిని రివ్యూ చేస్తూ ఇంకొంచెం మెరుగైన అవకాశం వారు కోరుకున్నటువంటి తీర్పు వస్తుందేమో అన్న ఉద్దేశంతో అప్పీల్కి వెళ్తారు. అయితే ఈ అప్పీల్లో ముఖ్యమైనట్టుగా మనం చూడాల్సిన విషయం

0: ఏమిటంటే పైకోర్టు వారు కూడా వారు పరిశీలించే అంశం న్యాయం జరగాలి. దీనిలో నాలుగు రకాలైనటువంటి అంశాలు ఉంటాయండి. ఒకటి, కింది కోర్టు వారి తీర్పుని రివ్యూ చేయడం ఒకటి ఉంటుంది. తర్వాత ఆ విచారణ ప్రక్రియలో కన్సిస్టెన్సీ, నిబద్ధత పాటించారా అన్న అంశాన్ని కూడా దృష్టిలోకి తీసుకుంటారు. తర్వాత ఇదివరకు ఉన్నటువంటి లీగల్ ప్రిసీడెంట్స్, వాటిని కూడా కింది కోర్టు న్యాయమూర్తి పరిశీలించారా లేదా అన్న విషయాన్ని చూస్తారు, పరిగణలోకి తీసుకున్నారా అనేది కూడా గమనిస్తారు. అండ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అప్పీల్స్కి వచ్చేసరికి వారు ఇంకా ముఖ్యంగా చూసేది ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం అన్న అంశాన్ని కూడా చూస్తారు. ఈ నాలుగు విషయాలు దృక్పథంలో పెట్టుకొని ముఖ్యంగా అప్పీల్ అన్నదానికి ఇంత ప్రాముఖ్యత వచ్చిందండి.
1: ఈ అప్పీలు ఏ కోర్టు నుంచి ఏ కోర్టుకు వెళ్ళొచ్చు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళొచ్చు, దానికి ఉన్న మార్గాలు ఏమిటి, అంటే దానికి పిటిషన్కి మనం కోర్టుకు వెళ్ళంగానే ఓపీ అని, ఐపీ అని, ఈపీ అని, సిఆర్పి అని ఇలా రకరకాలుగా పేర్లతో కనబడుతుంటాయి. ఇందులో అప్పీల్కి సంబంధించిన విషయాలు ఏమిటండి?
0: మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఒక సివిల్ కేసుకి సంబంధించి మనకు జ్యూరిస్డిక్షన్లు మూడు రకాలుగా ఉన్నాయండి. 20 లక్షల లోపు కేసు ఉంటే జూనియర్ సివిల్ జడ్జి గారు విచారిస్తారు. 20 లక్షలు దాటి 50 లక్షల లోపలగా ఉంటే సీనియర్ సివిల్ జడ్జి గారు విచారిస్తారు. 50 లక్షలు దాటిన పక్షంలో డిస్ట్రిక్ట్ జడ్జి గారు విచారిస్తారు. అయితే ఈ క్రమంగా జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, ఇవి సివిల్ అంశాల్లో ఉన్నాయండి. ఇదే క్రిమినల్లో కోర్టులకు వచ్చేసరికి నేరాల తీవ్రతను, వాటికి విధించే శిక్షలను బట్టి జ్యూరిస్డిక్షన్ నిర్ణయించారండి. 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలు పడే కేసులలో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు విచారిస్తారు. దాని నుంచి 7 సంవత్సరాల వరకు శిక్షలు పడేటువంటి వాటిని చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు విచారిస్తారు. దానికన్నా ఎక్కువ తీవ్రమైన నేరాలు జరిగి 10 సంవత్సరాలు కానీ లైఫ్ సెంటెన్సులు కానీ పడే వాటిని డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ జడ్జి గారు విచారిస్తారు. అయితే అప్పీల్స్కి వచ్చేసరికి జూనియర్ సివిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇమ్మీడియట్గా సీనియర్ సివిల్ జడ్జి గారికి వెళ్ళడం ఉండదండి, అది డిస్ట్రిక్ట్ జడ్జి గారికి అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి తీర్పు మీద వారి నెక్స్ట్ స్థాయిలో ఉన్నటువంటి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్కి, ఏసీఎంఎంకి వెళ్ళడం కాకుండా డైరెక్ట్గా సెషన్స్ జడ్జికి వెళ్ళడం ఉంటుందండి. ఇది మామూలుగా భారతదేశం అంతటా ఉన్నటువంటి అప్పీల్ యొక్క స్థాయి. అయితే డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో కూడా కేసులు వచ్చిన తీర్పులు పరిష్కారం కాకపోతే, వారి సంతృప్తి లేకపోతే హైకోర్టుకి అప్పీల్ వేసుకునే అవకాశం ఉందండి. ఆ తర్వాత హైకోర్టులో కూడా వారికి సంతృప్తికరంగా లేకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళే అవకాశం ఉందండి. ఆ విధంగా జూనియర్ సివిల్ జడ్జి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ఒక వ్యక్తి తన కేసుకి తగినటువంటి న్యాయం వచ్చేదాకా పోరాడడానికి అవకాశాన్ని ఈ అప్పీల్ అన్నది కల్పించింది.
1: అలా కాకుండా కొందరు డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్తుంటారు,
0: అది కొన్ని కేసుల్లోనే అవకాశం ఉందండి, అన్నిట్లో కాదండి. ఉదాహరణకి ఒక చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసు.
1: ఈ మధ్యలో చాలా వస్తున్నాయి,
0: చాలా చెక్ బౌన్స్ కేసులు వస్తూ ఉన్నాయి. ఆ కేసులో గనక నిందితుడు ఎక్విటల్ వచ్చిందనుకోండి, ఎక్విటల్ వస్తే ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో, చెక్ వేసి డిజానర్ అయిపోయి అతను కంప్లైంట్ వేసిన వ్యక్తి, అతను ఆ ఎక్విటల్ మీద డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే నిందితుడు కనుక కన్విక్షన్ పడితే,
1: నేర నిరూపణ
0: అయ్యి అతనికి శిక్ష పడితే, అతను సెషన్స్ జడ్జికి వేయాలి, సెషన్స్ జడ్జి తర్వాతనే హైకోర్టుకు వేయాలి. వేరేస్ ఈ బాధిత వ్యక్తి కంప్లైనెంట్, అతను డైరెక్ట్గా హైకోర్టుకి ఎక్విటల్ మీద వెళ్ళవచ్చు అండి.
1: శశికుమార్ గారు, ఈ అప్పీల్కి వెళ్ళాల్సిన విధి విధానం ఏంటండి?
0: మొదట అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ కోర్టు తీర్పు మీద మనం పైకోర్టుకి అప్పీల్కి వెళ్దాం అనుకున్నామో అందులో ఆ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని, సర్టిఫైడ్ కాపీని పొందాలండి అప్లై చేసి. తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీద ఆధారపడుతున్నారు, ఆ కోర్టులో నమోదు చేసినటువంటి డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, వాటిని డిపోజిషన్స్ అంటారండి, వారి చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ మార్క్, వీటన్నిటినీ కూడా అతను

0: సర్టిఫైడ్ కాపీలు అప్టైన్ చేసుకొని వితిన్ టైం లిమిట్ హైకోర్టుకి అప్పీల్ పైకోర్టుకి అప్పీల్ వెళ్ళడానికి ఉందండి.
1: టైం లిమిట్ అన్నారు కదా, ఏ ఏ కేసుకి ఎంతెంత టైం లిమిట్ ఉందంటారు?
0: క్రిమినల్ కేసుల్లో 30 రోజుల లోపల అప్పీల్కి వెళ్ళాలండి. సివిల్ కేసుల్లో 90 రోజుల వరకు లిమిటేషన్ ఉందండి.
1: దాదాపు 3 నెలలు.
0: దాదాపు 3 నెలలు. ఆ క్యాలిక్యులేషన్ కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే, జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తేదీ కాకుండా వీళ్ళు డిలే లేకుండా ఇమ్మీడియట్గా సర్టిఫైడ్ కాపీకి అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత వారు అది కాపీయింగ్ సెక్షన్కి పంపించి వాళ్ళు ఆ కాపీలు తీసుకొని, తర్వాత సూపరింటెండెంట్ గారు వాటిని పరిశీలించిన తర్వాత జెరాక్స్ కాపీల మీద సర్టిఫైడ్ టు బి ట్రూ కాపీ అని చెప్పి వారి స్టాంప్ వేసి అప్పుడు తగిన రుసుము కోసమని కాల్ఫర్ చేస్తారండి స్టాంప్ డ్యూటీకి. ఆ కాల్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు ఎక్కువ వ్యవధి లేకుండా త్వరగానే ఆ రుసుము చెల్లించాలి. అది చెల్లించిన తర్వాత అప్పుడు రెడీ చేసి ఇస్తారు. ఆ రెడీ చేసి ఇచ్చినటువంటి డేట్ నుంచి మన క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుందండి. అయితే ఆ క్యాలిక్యులేషన్ లిమిటేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఉదాహరణకి ఒక జడ్జిమెంటు జనవరి 10వ తారీఖు ఇచ్చారనుకోండి, వెంటనే అతను 11వ తారీఖే వేశాడా 16, 17 తారీఖుల్లో వేసుకున్నారా అని చూస్తారు. ఒకవేళ ఆ గ్యాప్ ఎక్కువ ఉంటే గనక ఆ గ్యాప్ని ఆ లిమిటేషన్లోంచి తగ్గిస్తారండి. ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చిన మరుసటి రోజే గనక, ఉదాహరణకి మన సంక్రాంతిలాగా 3 రోజులు సెలవు వచ్చిందనుకోండి, ఆ 3 రోజులు పక్కన పెడతారు, ఆ 30 రోజులు 90 రోజులు అన్న దానిలోంచి అది తీసేసి చూస్తారు. అలా కాకుండా జడ్జిమెంటు 5వ తారీఖు వచ్చి ఇతను 15వ తారీఖు సర్టిఫైడ్ కాపీకి వేస్తే ఆ 10 రోజులు ఇతను కోల్పోయినట్టే,
1: అది కూడా అకౌంట్లోకి వచ్చే
0: కౌంట్లోకి వచ్చేస్తుంది. సర్టిఫైడ్ కాపీ రెడీ చేసి ఇతనికి ఇచ్చినటువంటి డేట్, ఆ రెడీ డేట్ నుంచి 30 రోజులు క్రిమినల్ కేసు, 90 రోజులు సివిల్ కేసు అన్న దానిలో ఇతను ఆ 10 రోజుల వ్యవధి తీసుకున్నది నష్టపోతాడు.
1: అడ్వకేట్ గారు, చాలామందికి ఈ న్యాయపరమైన పరిజ్ఞానం అంతగా ఉండదు. అడ్వకేట్ గారిని నమ్మి కోర్టులో కేసు నడిపిస్తుంటారు. ఒక్కొక్కసారి తెలుసో తెలియకో, అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ, ఈ అప్పీల్ వేసేటప్పుడు కనుక ఆలస్యమైనట్టయితే, అంటే మీరు అన్నట్టు 30 రోజులు కానీ 90 రోజులు కానీ దాటి వేసినట్టయితే, దాన్ని కండోన్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందంటారా? న్యాయబద్ధమైన సహేతుకమైన కారణం ఉన్నట్లయితే.
0: బాగా అడిగారు రమేష్ గారు. దానికి ఒక సౌలభ్యాన్ని కల్పించారండి. సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా కండోనేషన్ ఆఫ్ డిలే పిటిషన్ వేసుకోవచ్చు. దానికి అఫిడవిట్లో ఆ వ్యక్తి కారణాలన్నింటినీ చూపించాల్సి ఉంటుంది. ఏ కారణాల వలన లేట్ అయ్యింది, ఎంత లేట్ అయ్యింది, అతనికి ఆ కాపీలు తీసుకున్నప్పటి నుంచి వేయవలసిన ఆ వ్యవధి దాటి ఎన్ని రోజులు డిలే జరిగింది, కోర్టు వారు ఎందువలన అతని డిలేని కండోన్ చేయాలి అని చెప్పి అఫిడవిట్ రూపంలో వేసి, ఆ అఫిడవిట్ ఎవరైతే అపెలెంట్ ఉన్నారో అతను సంతకం పెట్టాలి. దాన్ని అటాచ్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సంతకం పెట్టి కోర్టు వారికి సమర్పిస్తారు. ఆ కోర్టు వాళ్ళు అది చూసి తగిన కారణాలు ఉన్నాయి, ఇది కండోన్ చేయవచ్చు అనుకున్న సందర్భాల్లో కండోనేషన్ ఆఫ్ డిలే చేస్తారండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు కేసుల్లో కాకుండా బ్యాంకింగ్ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి, వాటిని ట్రిబ్యునల్స్కి వెళ్తాయి, డెట్ రికవరీ ట్రిబ్యునల్. వాటిలో సెక్షన్ 14 సర్ఫేసీ యాక్ట్ కింద కొంతమంది కేసులు వేస్తూ ఉంటారు. బ్యాంకు వారేమో రికవరీ ఆఫ్ మనీకి ఓఏ వేస్తారు, ఒరిజినల్ అప్లికేషన్. బాకీదారుడేమో సర్ఫేసీ యాక్ట్ కేసు వేస్తాడు. చాలామంది బాకీదారులు తెలియక వాళ్ళ ఆస్తిని బ్యాంకు వాళ్ళు ఆక్షన్ వేసేసిన తరువాత కోర్టును అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ కోర్టు వారు చూసే అంశం ఏంటంటే, సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ కింద వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత సెక్షన్ 17 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ కింద వీరు కోర్టుకు వస్తారు. అక్కడ ఒక్కరోజు డిలేని కూడా కండోన్ చేయడానికి ట్రిబ్యునల్కి అవకాశం లేదు. అందువల్ల కండోనేషన్ ఆఫ్ డిలే ఉంది కదా సెక్షన్ 5 ప్రకారం అనుకుంటే అన్నిట్లోనూ నిజం కాదండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే వారు అప్పీల్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారో డిలే చేయకుండా సాధ్యమైనంత తొందరగా వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ అప్లై చేసి తీసుకొని వితిన్ టైం వేసుకోవడం సమంజసం అండి. చట్టం కూడా ఏంటంటే మెలకువగా ఉన్నవాడికే సహకరిస్తుంది.
1: ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్.
0: ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఈ అపలెట్ కోర్ట్స్

0: వాటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బాధితుడికి కింది కోర్టులో అన్యాయం జరిగిందని భావించి మన దగ్గరకు వచ్చాడు. కాబట్టి న్యాయం పారదర్శకంగా జరగాలి, త్వరితంగా జరగాలి అని పరిశీలిస్తాయి. అవి కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ చేస్తాయి, చివరిలో జడ్జిమెంట్ని ఇస్తారండి. ఈ జడ్జిమెంట్ని ఇచ్చేటప్పుడు కూడా నాలుగు రకాలైనటువంటి అంశాలు పరిగణించారు. ఒకటి, కింది స్థాయి కోర్టు వారు అన్ని రకాల పత్రాలను, వాంగ్మూలాలను అన్నిటినీ పరిశీలించి క్షుణ్ణంగా తీర్పు ఇచ్చారు. దానిలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న సందర్భాల్లో ఆ కింది స్థాయి కోర్టు యొక్క తీర్పుని కన్ఫర్మ్ చేస్తారండి. అయితే కింది స్థాయి కోర్టు యొక్క తీర్పులో కొంత మాడిఫికేషన్ చేయాల్సి ఉంది అన్న సందర్భంలో మాడిఫై కూడా చేస్తారండి. తర్వాత అసలు అది పూర్తిగా కొట్టివేయవలసిన తీర్పు అన్న సందర్భంలో ఆ కింది స్థాయి కోర్టుని పూర్తిగా డిస్మిస్ చేసేస్తారు, డిసైడ్ చేసేస్తారు. కొన్ని రకాల సందర్భాల్లో పునఃపరిశీలనకు అవకాశం ఉంది అన్నటువంటి కేసుల్లో రిమాండ్ బ్యాక్ టు ద ఒరిజినల్ కోర్ట్ కూడా జరుగుతుందండి. ఈ రకంగా నాలుగు రకాలుగా వారు అన్ని విషయాల్ని పరిశీలించి తీర్పిస్తారండి. సో మన భారతీయ న్యాయ వ్యవస్థ ఏంటంటే చివరి నిమిషం వరకు పోరాడడానికి అవకాశాన్ని ఇస్తుంది, గెలవడానికి అవకాశాలను ఇస్తుంది. ఆ కేసు యొక్క బలాబలాలని బట్టి, అందులో ఉన్నటువంటి నిజానిజాలని బట్టి, సమర్పించిన వాంగ్మూలాలు సాక్ష్యాధారాలను బట్టి తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశం చివరి వరకు ఉందండి.
1: న్యాయ పోరాటం చేయడం
0: ప్రాథమిక హక్కు, దాన్ని పౌరులందరూ కూడా తెలుసుకోవాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు శశికుమార్ గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు అపీల్ అంశం గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

స్టూడియోలో టైం 6 గంటల 1 నిమిషం 50 అర్సెకలైంది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వారికి చాలా ఇష్టమైనటువంటి ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు, రైట్? మరి ఈరోజు మీ అందరికీ కూడా హాయ్ చెప్పడానికి వచ్చేసాడు మీ ఫ్రెండ్ ఎల్లేష్. కలర్స్ ఆఫ్ ఇండియా సండే 17th May, సూపర్ కదా, రైట్? మరి ఎల్లేష్ ఈరోజు ఏం మాట్లాడబోతున్నాం? చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. మరి ఈరోజు మీకోసం మంచి మంచి తెలుగు సాంగ్స్తో పాటు హిందీ అండ్ తమిళ్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన హైదరాబాద్ సిటీలో ఈరోజు ఏం జరగబోతున్నాయి, ఏం జరిగాయి అనే విషయాన్ని కూడా చెప్తాను. అలాగే హాబీ మ్యాక్సింగ్ అనే మాటని మీరు విన్నారు ఎప్పుడైనా? హాబీ మ్యాక్సింగ్ అంటే ఏంటి? ఎక్కువగా ఈ జెన్జీ పిల్లలు ఎక్కువగా వాడుతున్న మాట ఇది. ఈ జెన్జీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా హాబీ మ్యాక్సింగ్ అంటూ సోషల్ మీడియాలో అలాగే వాళ్ళ గ్రూప్స్లో ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. సో ఈ డిజిటల్

ట్యాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. తర్వాత మన తెలంగాణ సంస్కృతికి చాలా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక జానపద కళారూపం ఉంది. దాని పేరు ఒగ్గు కథ. ఆ కథ గురించి కూడా, దాని యొక్క వివరాలు, అది ఎక్కడి నుంచి మొదలైంది, అందులో ప్రత్యేకతలు ఏమిటి అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్. అలాగే మనం ఈరోజు హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. అది గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. అది బాగా మ్యూజికల్ లవర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి షో అది. అలాగే అందం గొప్పదా లేకపోతే గుణం గొప్పదా అనే విషయం ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ఎప్పుడు కూడా అందరూ కూడా డిస్కస్ చేస్తున్న విషయమే. కానీ ఎప్పుడు కూడా ఏం గెలుస్తుంది అనే విషయం మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు కదా. దాని గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ మారల్ స్టోరీ ఉంది, దాన్ని మీకు చెప్తాను. అలాగే ఈ సమ్మర్లో మనమే చాలా చాలా భగభగం అంటే ఎండలో చాలా చాలా టైర్ అయిపోతున్నాం. ఎంత దాహంగా ఉందంటే, ఎంత కూల్ డ్రింక్స్ తాగినా, ఎన్ని ఐస్ క్రీములు తిన్నా మనకి అసలు దాహం తీరట్లేదు. అలాంటిది మూగజీవాలు మన చుట్టుపక్కల చాలా అల్లాడిపోతున్నాయి. వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. మరి పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా సెలవుల్లో ఉన్నారు కదా. మరి మీరు ఒక లుక్ వేసుకున్నారా? బుజ్జిబుచ్చి పప్పీలు, అలాగే ఉడతలు, చిన్న చిన్న బర్డ్స్ అన్నీ కూడా మన ఇంటి చుట్టూరు, మన బాల్కనీలో మనకోసం ఎదురు చూస్తుంటాయి, వాటర్ వేశారా లేదని. అలాంటి విషయం గురించి కూడా మీకు చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బోయింగ్ విమానం కన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళే ఒక పక్షి ఉంది, దాని గురించి చెప్తాను. రైట్. మరి ఇవన్నీ చెప్పే ముందు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. తర్వాత వన్ బై వన్ నేను చెప్తాను. మరి ఈ సాంగ్ అయితే చాలా చాలా ఫేవరెట్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. మరి ఈ మూవీ అంటే ఈ పాట ఏ మూవీలో ఉంది అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయగలరు. రైట్. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. నేను మీతో పాటు 9:30 వరకు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మీకోసం మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు ఎదురు చూస్తున్నాను.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

స్టూడియోలో టైం 6:12 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఇది. అండ్ ఇందులో వచ్చినటువంటి మాటలు పాటలు చాలామంది శ్రోతలకి చాలా చాలా ఇష్టమని ఎప్పటికీ కూడా వింటూనే ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా కుకింగ్ చేసుకున్నప్పుడు లేదా వాకింగ్ చేసినప్పుడు కూడా వింటున్నారు చాలామంది కూడా. ఎందుకంటే ఎఫ్ఎం రెయిన్బో వింటే మంచి తెలుగు భాష కూడా వస్తుంది అంటూ ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో కూడా చాలామంది చెప్పారు. రైట్, మరి ఈరోజు మన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఈరోజు 17th May 2026 ఈరోజు సాయంత్రం అంటే మరొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవబోతుంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తరరంపం అనే ఒక

మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుంది. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మన టాలీవుడ్లో ఉన్నటువంటి వెల్ నోటెడ్ అండ్ చాలా పాపులర్ సింగర్స్ 18 పీపుల్ని తీసుకొని ఒకే వేదిక పైన పాటలు పాడతారన్నమాట. అది కూడా ఏంటి, ఎలాంటి పాటలు అంటే అంత్యాక్షరి. మీకు తెలుసు కదా, చాలా కాలం క్రిందట అంత్యాక్షరి చాలా పాపులారిటీ సంపాదించుకుంది. చాలామంది కూడా ఫ్యామిలీ గ్యాదర్ అయినా లేదా ఫ్రెండ్స్ గ్యాదర్ అయినా కూడా అంత్యాక్షరి కార్యక్రమంతో చాలామంది భలే ఎంజాయ్ చేసేవారు, పాత కొత్త పాటలు అంటూ పాడుకుంటూ. మరి అలాంటి కాన్సెప్ట్తో ఈరోజు సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకే వేదిక మీద ఒక 6 టీమ్స్గా డివైడ్ అయిపోయి అంత్యాక్షరి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం దేనికి అంటే, వాళ్ళు చెప్తున్నారు, దివ్యాంగుల సహాయం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నామని చెప్తున్నారు. రియలీ రియలీ అప్రిషియేటెడ్ కదా, చాలా బాగుంటుంది. సో మీకు టైం దొరికితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళండి. సో ఆ దివ్యాంగుల సహాయం కోసం మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అందులో యాడ్ అవుతుంది. దట్స్ వెరీ నైస్ అండ్ అప్రిషియేటెడ్ టు ఎవ్రీ వన్. ఆల్ రైట్, మరి ఇప్పుడు స్టూడియో టైం 6:13:54 అయింది. నేను చెప్తాను, ఇంతకుముందు చెప్పాను, జంజీ వాళ్ళ యొక్క అభిరుచులు వేరు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు. పాత తరానికి ఈ తరానికి చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ ఉన్నాయి. చాలామంది అంటారు, ఈనాటి పిల్లలు ఎంతసేపు కూడా మొబైల్లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు, మమ్మల్ని పట్టించుకోరు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు అంటారు. కానీ వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది, వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. మరి దాని గురించి నేను చెప్తాను, హాబీ మ్యాక్సింగ్ అనే విషయం గురించి చెప్తాను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:20 16 సెకండ్ అండ్ ఎగ్జాక్ట్గా. రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 కలర్స్ ఆఫ్ ఇండియా వింటున్నారు. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని. రైట్, మరి హాబీ మ్యాక్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వర్డ్ బాగా మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ అన్నమాట. కాస్త టైం దొరికితే చాలు, ఆఫీసులో కానీ లేదా కాలేజీలో కానీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా మొబైల్స్లో రీల్స్, షార్ట్స్ చూసేవారే చాలా ఎక్కువ అయిపోయారు. ఈవెన్ నేను కూడా అంతే. సో చెప్తున్నానే కాదు, కానీ జెన్జీ దీనికి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంది అని రీసెర్చ్ చెప్తున్నాయి. ఫోను ట్యాబు పక్కన పెట్టేసి తమ టేస్ట్కి అనుగుణంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ డైలీ లైఫ్లో వర్కౌట్స్ లేదా మన జాబు టాస్క్లు ఇవన్నీ చేస్తూ బోరింగ్ ఫీల్ అయ్యేటప్పుడు ఈ డైలీ బర్న్అవుట్ నుంచి బయటపడడం కోసం, వాళ్ళ మెంటల్ పీస్ కోసం ఏం చెప్తున్నారంటే, ఈ జెన్జీ వాళ్ళు హాబీ మ్యాక్సింగ్ దాన్ని పాపులర్గా వాడుతున్నారు. సో ఏంటి ఇదంటే, మరి రెగ్యులర్గా ఉండే ఇంటి పనులు, మన కెరియర్ కోసం మనం చేసేటటువంటి జాబు, మరి ఇంటి యొక్క రెస్పాన్సిబిలిటీసు, ఈ రోజుల్లో చాలామంది కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. మరి దీంతో చాలామంది కూడా బర్న్అవుట్ అయిపోతున్నారు. మరి కాస్త టైం దొరికితే ఏదో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మొబైల్ రీల్స్ కావాల్సిన కంటెంట్ వెతికితే అన్నెసెసరీ కంటెంటే ఎక్కువ వస్తుందన్నమాట. మరి దానివల్ల వాళ్ళు లేనిపోని ఆలోచనలతో ఒక రకమైనటువంటి స్ట్రెస్, ప్రెజరు, డిస్టర్బెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది అంటున్నారు మానసిక నిపుణులు. మరి జెన్జీ ఇవాళ ఏం చేస్తున్నారంటే, నో, ఇవన్నీ బోరింగ్ కంటెంట్, ఇది అయిపోయింది. సో మనకి ఏదైతే ఉందో టేస్ట్ దానికి అనుగుణంగానే మనం ప్రాధాన్యం ఇద్దామంటూ వాళ్ళు ఆ దారిలో వెళ్ళిపోయి సూపర్ హీరోస్ కూడా అయిపోతున్నారు ఈ జెన్జీ వాళ్ళు. మరి జెన్జీ అంటే 1995 2010 మధ్యలో పుట్టిన వాళ్ళనమాట. సో ఈ షో మోస్ట్లీ మేళ్ళ కోసమే డిజైన్ చేయబడింది. ఈ కలర్స్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడుతుంది 7:00 వరకు. రైట్, మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తాను. దాని తర్వాత మనం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ జెన్జీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, 1995 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు, మీకు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ తెలుగులో ఏమైనా తెలుసా అనే విషయాన్ని 7 నుంచి 8 గంటల వరకు మాట్లాడుకుందాం. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. దానికన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

0: మరి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఉదిత్ నారాయణ్ అండ్ ఉన్ని కృష్ణన్ పోటా పోటీగా పాడిన ఈ పాట తమిళ్లో రచ్చగన్, తెలుగులో రక్షకుడు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

నైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:51:43 అయింది. మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా మనసుకి చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్, స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. మరి కలర్స్ ఆఫ్ ఇండియా అనే షో, మరి నేను మీ స్నేహితుని ఎలేషన్ మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుకుంటున్నాం హాబీ మ్యాక్సింగ్ గురించి. సరే, కాస్త టైం దొరికితే ఏదో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదరా అనుకుంటే, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే కంటెంట్, అన్నెసెసరీ కంటెంట్తో మనకి చాలా చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. మరి అందుకని జెన్జి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరో చేసిన వీడియోలు చూసే కన్నా వాళ్ళే కుకింగ్, గార్డెనింగ్ అండ్ క్రాఫ్టింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, ఇలా ఎవరికి నచ్చిన పనుల్లో వారు ఫుల్గా ఇన్వాల్వ్ అవుతూ సూపర్గా సక్సెస్ అయిపోయి సూపర్ హీరోగా కూడా, హీరోస్గా కూడా మారిపోతున్నటువంటి ఈ జెన్జీని చూస్తే చాలా చాలా వండరింగ్ అనిపిస్తుంటుంది అన్నమాట. మరి ఈనాటి గ్లోబల్ జనరేషన్ ఇటు డిజిటల్ డిటాక్స్, అటు మానసిక ప్రశాంతతను కూడా పొందుతున్నారు. అందరికీ కూడా హాబీ మ్యాక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుంది అన్నమాట. ఇలా నచ్చిన పనులు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు అన్నమాట. మరి టైంపాస్ కన్నా మనకు నచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ పనులు, ఈవెన్ అందులో ఆర్జేయం కూడా ఉంటుంది. మనకి ఇష్టమైన పని ఆర్జేయం కూడా చేసినట్లయితే, అంటే మనకున్నటువంటి హాబీస్లో ఇది కూడా ఒకటి, మరి మన శరీరంలో స్ట్రెస్ తగ్గి కార్టిసాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి,

దీనివలన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గి మన గుండె కూడా ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఒంటరితనం, ఆందోళన, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ అభిరుచుల వలన ఓ నేస్తం మన పక్కన ఉందని అని అనిపిస్తుంటుందంట, వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారంట అని మెడికల్ టర్మ్స్ చెప్తున్నాయన్నమాట. మరి మెంటల్గా, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారని, మనకి ఇష్టమైన పని చేసినప్పుడు చాలా బాగుంటుందని అంటున్నారు మానసిక నిపుణులు. మరి కుట్లు, అల్లికలు, పెయింటింగ్స్, అలాగే స్పోర్ట్స్, ఇలా ఎవరి టాలెంట్కి అనుగుణంగా వాళ్ళు దృష్టి పెడుతూ వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ఈ సోషల్ సైట్స్ ద్వారా వాళ్ళు సూపర్ సక్సెస్ అయిపోతున్నారు. జంజీలు చాలా చాలా టెక్నాలజీకి అప్డేట్ అవుతున్నారు, అడాప్ట్ అవుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు లేదా మానసికమైనటువంటి నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు, ఈనాటి ఈ జంజీలు మామూలు వాళ్ళు కాదు, మరి కొత్త తరాన్ని క్రియేట్ చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని చెప్తున్నారు. వండర్ఫుల్ కదా, రైట్? మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు నేను చెప్తాను, ఓన్లీ జంజీ వాళ్ళు ఎవరైతే నా షో వింటున్నారో ఇప్పుడు 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మీరేం చేయాలంటే నాకు కాల్ చేయండి 040-2323-0030 and 040-2323-4821 and 040-2970-4715 నాకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు జంజీ వాళ్ళు అయి ఉంటే 1995 and 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, మీకు బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్మన్ కలర్ మూవీస్ తెలుసా, తెలిస్తే ఏ మూవీ చూశారు అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పొచ్చు. మరి మీరు ట్రావెలింగ్ చేస్తున్నా, కార్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నాకు కాల్ చేసి చెప్పొచ్చు. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్, మనం ఉన్నాం క్లోజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, 1 2 3 4 హియర్ యు గో. లక్కీ అలీ పాడినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ కహోనా ప్యార్ హై అనే మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. మరి ఈ మూవీలో హృతిక్, అమిత్ షా పటేల్ యాక్ట్ చేశారు. మరి డ్యూయల్ రోల్లో ఈ మూవీ చాలా బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఇదే కథాంశంతో మన తెలుగులో కూడా ఒక సినిమా ఉంది, మీరు గెస్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 040-2323-4822కి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ దిస్ ఈజ్ కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ ఫ్రెండ్ని వన్ మోర్ టైమ్ యల్లేష్.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:14:14 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఎఫ్ఎం రెయిన్బో వినాలనుకుంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లేస్టోర్లో. చేసుకున్న తర్వాత మీరు చక్కగా మన ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే సెర్చ్ బార్లో మన ఎఫ్ఎం రెయిన్బో వస్తుంది. అక్కడ ఒక ప్లే బటన్ ఉంటుంది, ఆ ప్లే బటన్ క్లిక్ చేయగానే శ్రావ్యంగా, స్మూత్గా, హాయిగా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీరు ప్రపంచంలో ఏ మూలనున్నా ఎక్కడున్నా సరే హాయిగా వినసొంపుగా వినిపిస్తాయి మన పాటలు మాటలు, చాలా క్లియర్గా అనమాట. రైట్, మరి మనం ఉన్నాం హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో ఉన్నాం. ఇది లిసనర్స్ యొక్క చాయిస్. మరి 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715కి నాకు కాల్ చేయొచ్చు. మరి కాల్స్ కలవలేని వాళ్ళు 0402323-4822కు వాట్సాప్ చేయండి. మరి నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే ఈ జన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు లేదా ఇంట్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్తో మీరు కాస్త గ్యాదరింగ్ అయ్యి ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా కూడా నా షో విన్నట్లయితే కార్లో ఎక్కడికైనా గమ్యాన్ని రీచ్ అయ్యే సమయంలో మీరు నాకు కాల్ చేయండి. చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ మన తెలుగులో చాలా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా చూసినట్లుగా అయితే అలనాటి మహానటులు చాలామంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఒక హీరో దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు లేదా మన కామెడీ యాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఫిమేల్ యాక్టర్ ఎవరైనా సరే చాలా బ్రహ్మాండమైనటువంటి యాక్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళు యాక్ట్ చేసినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఈస్ట్మన్ కలర్ మూవీస్ చాలా ఉన్నాయి. మరి అలాంటి మూవీస్ మీరు ఎక్కడైనా అంటే లైక్ టీవీలో కానీ ఇంకెక్కడైనా ప్రొజెక్టర్లో కానీ చూసినట్లయితే మీ పేరెంట్స్తో నాకు కాల్ చేసి చెప్పండి, మరి ఏం మూవీ చూస్తారు, దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనే విషయాన్ని నాకు చెప్పండి, నేను ఎదురు చూస్తాను. మరి నేను చెప్తున్నాను ఓన్లీ జన్జీ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, నేను ప్రయారిటీ ఇస్తున్నాను. మన పాత మిత్రులు అయితే కాకుండా ఎవరైనా అయితే జన్జీ వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఓన్లీ ఫర్ జన్జీ వాళ్ళ కోసం. సో మీరు చూసినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఈస్ట్మన్ కలర్ తెలుగు మూవీ ఏదైనా ఉన్నట్లయితే, ఈవెన్ హిందీ మూవీ అయినా సరే నాకు కాల్ చేసి చెప్పచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని ప్లే చేస్తాను. లక్కీ అలీ సుమంగిలి పాడినటువంటి ఈ పాటని సై మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. మరి ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో హీరో నితిన్ అలాగే ఇతర నటీనటులు కూడా దాదాపు 2 నెలల పాటు రగ్బీ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా ట్రైన్ అప్ అయ్యారు. చాలా చాలా బాగుంటుంది. మరి ఇందులో ఒక పాట అయితే అప్నా దేశ్ అనే హిందీ చిత్రంలో దునియా మే లోగోం కో అనే మూవీ నుంచి తీసుకోవడం జరిగింది, చాలా బాగుంటుంది తెలుగులో కూడా. మరి ఆ పాటనైతే మనకి పాడింది కళ్యాణి మాలికర్ గంగా వసుంధర దాస్. ఇప్పుడైతే నేను ప్లే చేసే పాట అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పాటని లక్కీ అలీ సుమంగిలి పాడారు. ఈ పాటను రచించింది ఎంఎం కీరవాణి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

స్టూడియోలో టైం 7:48:48 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మరి మనమందరం కూడా ఉన్నాము, ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నాం. మరి మై డియర్ ఫ్రెండ్స్, నేను పర్టికులర్గా అడుగుతున్నాను, జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా షోని ఇప్పుడు ఎవరైతే వింటున్నారో జెన్జీ వాళ్ళు, వాళ్ళైతే నాకు కాల్ చేయండి అని చెప్పాను. నాకు కాల్ చేసి చెప్పండి 0402323 0030, అలాగే 0402323 4821, అలాగే 0402970 4715. మీరు ఎవరైనా సరే 1995 and 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సో వాళ్ళు ఆల్మోస్ట్ టీనేజర్స్ అండ్ యంగ్స్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా నేను షో చేస్తున్నాను. మరి మీకు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తెలుగు మూవీస్ బ్లాక్ అండ్ వైట్ చాలా ఉన్నాయి, అద్భుతమైనటువంటి చిత్రాలు ఉన్నాయి, చాలా రికార్డ్స్ని కూడా క్రియేట్ చేశాయి. మరి అలాంటి సినిమాలు అవి గోల్డెన్ ఏజ్ టైంలో, అంటే 1950 నుంచి 1960 మధ్యలో గోల్డెన్ ఏజ్ అంటారు బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ని. అలాగే రైట్, అలాగే 1960 నుంచి 1970 వరకు ఉన్నటువంటి ఫుల్ లెంగ్త్ ఈస్ట్మన్ కలర్స్ మన తెలుగులో చాలా సూపర్ డూపర్ అండ్ ఒక ట్రెండ్ సెట్టింగ్ అయింది. మన తెలుగు ఇండస్ట్రీ చాలా పాపులారిటీని సంపాదించినటువంటి మూవీస్ చాలా ఉన్నాయి మన ఇండస్ట్రీలో. మరి అలాంటి మూవీస్ మీరు మీ పేరెంట్స్ ఇప్పుడే టీవీలో చూసారా? మరి అలాంటి మూవీ చూసినట్లయితే ఒక్క సినిమా చూసినా కూడా నాకు కాల్ చేసి చెప్పండి ఒక మూవీ చూసామని చెప్పి. సో నేను చెప్తున్నాను, చాలా మూవీస్ ఉన్నాయి అప్పట్లో, చాలా మాస్టర్ పీస్ లాంటి మూవీస్. ఇప్పటికీ కూడా ఆ మూవీస్ చూసినట్లయితే ఒక ట్రెండ్ సెట్టింగ్ ఉంటుంది అందులోని, ఒక ఫీల్ కానీ, ఒక హిస్టరీ కానీ, ఒక మెలో డ్రామా కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, ఎమోషన్స్ కూడా చాలా అద్భుతంగా పలిగించినటువంటి మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మహామహులు ఉన్నారు మనకి ఆ టైంలో, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే నేను అడుగుతుంది ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్ అండ్ ఈస్ట్మన్ కలర్ టైంలో మీరు చూసిన సినిమాలు ఏమిటి అనే విషయం గురించి నాకు కాల్ చేసి చెప్పండి. మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను 0402323 0030 and 0402323 4821.

0402970470154715కి నాకు కాల్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. ఎంఎం కిర్వాణి సునీత పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

ಅರೆ ವಾ, ವಾಟ್ ಎ ಸ್ವೀಟ್ ಸಾಂಗ್ ಅಂಡೆ ಎಮ್ ಎಮ್ ಕಿರ್ವಾನಿ ಅಂಡ್ ಸುನೀತ ಪಾಂಡ. ಈ ಸೂಪರ್ ಡೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ ಫ್ರಮ್ ಯಮ ದೊಂಗ, ಚಾಲಾ ಚಾಲಾ ಸೂಪರ್ ಹಿಟ್ ಟಾಕ್ ತೆಚ್ಚುಕున್నటువంటి ಈ ಮೂವಿ ముందైతే ఆ ఏముందిలే ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేయలేదురా అని అన్నారు. తర్వాత ఏమైందంటే రోజు రోజుకి కూడా కలెక్షన్స్ సూపర్ హిట్గా కలెక్షన్స్ అయిపోయిన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అంతేకాకుండా మా అవార్డ్స్లో, ఫిలింఫేర్ అవార్డ్స్లో కూడా ఎన్టీఆర్కి ఉత్తమ కథానాయకుడు అవార్డు కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా కథలో యమలోకంలో సీన్లు అంతకుముందు వచ్చినటువంటి దేవాంతకుడు యమగోళ సినిమాకి కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి. అంతేకాకుండా మన ఎన్టీఆర్ వాళ్ళ తాత అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఒక సీన్లో స్వర్గం నుంచి దిగి వచ్చి తన మనముడిని ప్రోత్సహించినట్లుగా చూపారు. మరి డ్యాన్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినట్టుగా చూపించారు. ఇదంతా కూడా గ్రాఫిక్స్ నైపుణ్యమే. మరి దానివల్ల మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు, అందులో నేను కూడా ఒకరిని. అలాగే ఈ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందనే పాటని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాడారు. మరి అంతకుముందు ఇదే పాట యమగోళ మూవీలో ఎన్టీఆర్ అండ్ జయప్రద యాక్ట్ చేయగా అది సూపర్ డూపర్ అండ్ టైమ్లెస్ సాంగ్ ఇప్పటికీ కూడా మిగిలిపోయింది అన్నమాట. రైట్, మరి నేను అడిగాను మై డియర్ ఫ్రెండ్స్ జంజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో 1995-2010 మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే, నా షో విన్నట్లయితే, అలనాటి లెజెండరీ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ మన ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అలాగే ఈస్ట్మన్ కలర్ మూవీస్ కూడా చాలా చాలా హిట్ అయిన ఉన్నాయి. ఇప్పటికీ కూడా చూసినట్లయితే ఆ మూవీస్ని మనం బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మరి అలాంటి మూవీస్ మీరు చూసినట్లయితే, ఏ మూవీ చూశారు మీ తాతయ్యతో కానీ, అమ్మమ్మతో కానీ, లేదా అమ్మా నాన్నతో కానీ మీరు చూసినట్లయితే ఆ మూవీస్ టైటిల్స్ చెప్పగలరా, నాకు కాల్ చేయండి. నేను మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను, నెంబర్స్ 0402323-0030, 0402323-4821 and 0402970-4715. మనకి ఎవరు కాల్ చేశారో చూస్తున్నాను. నేనైతే కాల్స్ తీసుకుంటాను ఓన్లీ జంజీవాల్ మాత్రమే.

0: రైట్, మన కోసం ఒక అబ్బాయి కాల్ చేశారు, చూద్దాం ఎవరో. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అది నేను జస్వంత్.
0: జస్వంత్, ఏం చదువుతున్నావు నువ్వు?
1: క్లాస్ 8.
0: ఏం చదువుతున్నావు?
1: 8th క్లాస్.
0: 8th క్లాస్. ఓకే, మరి నువ్వు చూసినటువంటి బ్లాక్ అండ్ వైట్ కానీ ఇష్టమైన కలర్ తెలుగు సినిమా ఏంటి?
1: మాయాబజార్.
0: వావ్, మరి మాయాబజార్లో యాక్ట్ చేసిన ఇద్దరు సినిమా యాక్టర్ల పేరు చెప్పు. రైట్, పర్ఫెక్ట్ గా చెప్పావు. మరి నీ పక్కన ఎవరున్నారు? తమ్ముడు. ఓకే, ఆయనకి ఇవ్వండి.
1: హలో.
0: రైట్, నువ్వు చూసినటువంటి బ్లాక్ అండ్ వైట్ మూవీ ఏంటి చెప్పు.
1: నాకు మా అన్న చెప్పిందే తెలుసు, తప్ప ఏం తెలియదు.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్. బాగా పాత సినిమాలు చూడడం మీకు సమయం దొరికినట్టుగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత సినిమాలు కూడా చూపించండి. బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇష్టమైన కలర్స్లో చాలా ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ విలువలు కూడా చాలా బాగా ఎక్కువగా ఉంటాయి. నేను కూడా చిన్నప్పుడు వేసవి సెలవులో ఎక్కువగా చూసేవాడిని ఆ సినిమాలన్నీ కూడా. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. మరి ఆ పాట చాలా చాలా బాగుంటుంది. ఈ పాట ప్రత్యేకంగా ఒక వ్యక్తికి చాలా ఇష్టం, ఆయన ఎవరో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:35, 50 ఎగ్జాక్ట్గా. మరి 8 గంటలకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత తెలంగాణ అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ జానపదల కళల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒగ్గు కథ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం 8 నుంచి 9 గంటల వరకు. రైట్, మరి నాకు కాల్ చేయండి అని చెప్పాను, 0402323 0030, అలాగే 0402323 4821, అలాగే 0402970415. ఎవరైనా నా షో విన్నట్లయితే కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇయర్ఫోన్స్లో కానీ, హెడ్ఫోన్స్లో కానీ, హోమ్ థియేటర్లో కానీ నా షో విన్నట్లయితే, మన ఎఫ్ఎం రెయిన్బో విన్నట్లయితే కాల్ చేయండి. రైట్, మరి తెలుగు బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించి నాకు మాట్లాడిన చెప్పాను. చాలామంది కాల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను అడిగాను జెన్జీ వాళ్ళు కాల్ చేయండి, మరి మీరు చూసినటువంటి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్తున్నాను. మరి తెలుగు సినిమా ప్రస్థానం అద్భుతమైనటువంటి బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ నుండి ఈస్ట్మన్ కలర్ వరకు స్వర్ణయుగంగా విస్తరించింది. మరి చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిగా పూర్తి నిడివిగల రంగుల చిత్రం విషయానికి వస్తే 1963 లవకుశ మూవీ పూర్తిగా కలర్గా చిత్రీకరించబడింది. ఆ తర్వాత సాంఘిక చిత్రం తేనె మనసులు 1965. ఈ చారిత్రాత్మక చిత్రాల్లో చాలా వరకు కూడా మనం ఇప్పుడు ఆన్లైన్లో చూడడానికి చాలా అందుబాటులో ఉన్నాయి. మరి 2 యుగాలకు చెందినటువంటి అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాల విషయానికి వస్తే మాయాబజార్ ఒక క్లాసిక్ మూవీ. ఇది కాలాతీతమైనటువంటి పౌరాణిక క్లాసిక్ మరియు తొలితరం తెలుగు సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి కళాఖండం, మాస్టర్ పీస్గా మిగిలిపోయినటువంటి మూవీ ఇది. మరి ఈ మూవీ గురించి కొన్ని యూనివర్సిటీస్లో, రీసెర్చ్ సెంటర్లో కూడా దీని యొక్క మూవీ యొక్క కంటెంట్ కూడా యూజ్ చేయడం జరిగింది. అలాంటి మూవీ మాయాబజార్. తర్వాత 1953 దేవదాసు, అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రి నటించిన ఐకానిక్ ట్రాజెడీ మూవీ. మరి ఇప్పటికి కూడా లవ్ స్టోరీస్ విషయానికి వస్తే దేవదాసు గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. మరి ఇలాంటి మూవీస్ గురించి మీరు చూసినట్లయితే నాకు కాల్ చేయండి అని చెప్పాను. మరి చాలామంది కాల్ చేస్తున్నారు, కానీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పట్లేదు. అంతేకాకుండా జెన్జీ వాళ్ళు మాత్రమే కాల్ చేయమన్నాను. చూద్దాం, నా నెంబర్స్ మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను, 0402323 0030 0402323 4821 అండ్ 0402970415.

అన్నా మరి నాకు కాల్ చేయండి అని చెప్పాను. 0402323 0030, అలాగే 0402323 4821, అలాగే 0402970 4715 కాల్ చేయండి. మరి అలనాటి తెలుగు సినిమాలు చాలా చాలా ఉన్నాయి. మరి ఆ మూవీస్ మీకు తెలిసినట్లయితే నాకు కాల్ చేసి చెప్పండి అని చెప్తున్నాను. ఆల్ రైట్. మరి మిస్సమ్మ అనే ఒక మూవీ ఉంది, ఆ తర్వాత గుండమ్మ కథ. అగ్రశ్రేణి నటీనటులతో రూపొందించినటువంటి ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇప్పటికీ కూడా మాస్టర్ పీస్. ఎన్నిసార్లు చూసినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ మూవీ. మరి ఈ మూవీని మళ్ళీ నాగ చైతన్య అండ్ ఎన్టీఆర్తో తీయాలని చాలామంది దర్శకులు వాళ్ళ యొక్క కథని రెడీ చేసుకుని ఉన్నారు. మరి ఎప్పుడు వస్తుందో సెట్స్ మీదకి చూడాలి. అలాగే 1964 అత్యంత ప్రశంసలు పొందినటువంటి సంగీత శృంగారం తర్వాత హిందీలో రీమేక్ చేయబడినటువంటి మూవీ అది, మోగ మనసులు. ఆ తర్వాత బాల నేరాలపై దృష్టి సారించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి కోర్ట్ రూమ్ డ్రామా సుడిగుండాలు 1968 వచ్చింది. మరి ఈ మూవీలో మన అక్కినేని నాగార్జున గారు కూడా యాక్ట్ చేశారు చిన్న బాబులాగా. రైట్. మరి ఈస్ట్మన్ కలర్ మూవీ విషయాలకు వస్తే, లవకుశ 1963 తెలుగు చిత్రసీమలో మొట్టమొదటిగా పూర్తి నిడివి గల రంగుల జీవా కలర్ ఈస్ట్మన్ కలర్ మూవీ ఇది. తర్వాత 1965 పూర్తిగా ఈస్ట్మన్ కలర్లో రూపొందించినటువంటి మొట్టమొదటి సామాజిక మూవీ తేనె మనసులు. ఈ మూవీతో ఫస్ట్ టైం సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చాలామంది కాల్ చేస్తున్నారు, చూద్దాం ఎవరు కాల్ చేస్తున్నారు.

0: మనకి చిన్నపిల్లలు కాల్ చేస్తున్నారు, సెలవుల సమయం టైంలో ఇంట్లో ఉన్నట్టుకున్నారు, పక్కనున్న పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు, అప్రిషియేట్. మీ పేరేంటి?
1: మీ
0: ఓకే, ఏం చదువుతున్నావు?
1: నేను 5th క్లాస్ చదువుతున్నాను.
0: ఆల్ రైట్, ఫైన్ ఫైన్. మరి నువ్వు చూసినటువంటి పాత సినిమా ఏదైనా టీవీలో ఉందా?
1: నేను చూసాను ఒక మంచి సినిమా.
0: ఓకే,
1: బాలభారతంలో భీముడు ఒక సినిమా చూసానండి.
0: ఓకే,
1: దాంట్లో క్యారెక్టర్స్ అంటే భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు అందరూ ఉన్నాడు, పాండవులు కౌరవులు అందరూ.
0: అవునా?
1: దాంట్లో ఒక రోజు భీముడు ఇలాగా స్వర్గానికి అర్జునుడు అయితే ఆరోతో ఒక లాడర్ కట్టి స్వర్గానికి వాళ్ళ అమ్మకి కళ్యాణానికి ఏదో కళ్యాణానికి పంపి ఐరావతను రావాలంట, ఐరావత రావాలంట.
0: ఓకే,
1: అందుకు ఇలాగ ఎవరు ఇలాగ మళ్ళీ పూజ చేసి రమ్మంటే ఏం రావట్లేదు.
0: రైట్, సూపర్ సూపర్ సూపర్. నీ పేరు ఏం పేరు అన్నావు?
1: అర్జున్. నా పేరు చింతన్.
0: చేతనా? క్రితిన్. వెరీ వెరీ నైస్. ఈ మూవీ 1972 వచ్చింది, అప్పటికి నువ్వే కాదు అమ్మ కాదు అమ్మమ్మ కూడా పుట్టుండ్రు. రైట్, అలాంటి మూవీ గురించి నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చాలా బాగా చెప్తున్నావు. నేను కూడా చిన్నప్పుడు ఆ సినిమా చూశాను, బాలభారతం. నిజంగా చాలా మంచి సినిమా ఇది. ఆ విషయాన్ని తెలియజేసినందుకు, మరి ఆ మూవీని కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు, సంగీతం వచ్చేసి సాలూరు రాజేశ్వరరావు గారు. చాలా బాగుంటుంది ఈ మూవీ. మరి ఇందులోని నారాయణ నీ లీల నవరస భరితం, నీ ప్రేరణచే జనించే బాలభారతం, ఈ పాట చాలా బాగుంటుంది. అంతేకాకుండా మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు అనే పాట కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీని తెలియజేసినందుకు నీకు అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మరి ఇలాంటి సినిమాల్ని మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి వీలైతే మీరు ఈ కార్టూన్స్ లేదా మొబైల్ గేమ్స్ పక్కన పెట్టి పాత సినిమాల్లో ఉన్నటువంటి మహత్యం చాలా ఉంది, అలాంటి సినిమాలు చూపించండి. పిల్లలు డెఫినెట్గా చాలా ఇన్స్పిరేషన్ పొందుతారు, జీవితంలో మంచి

స్థాయికి వస్తారో, అలా వచ్చిన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు. పాత సినిమాలు చూసే నేను హీరో అయ్యానని మనకి ఎన్టీఆర్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ పాట తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. 0402323003 0402323481 0402970415కి కాల్ చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతన్బర్గ్ చేరుకున్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20వ తేదీన ప్రదానం చేస్తారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలోని చింతల్ బస్తీ గ్రంథాలయం గ్రౌండ్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగర్ కాలనీలోని శ్రీ పొట్టి శ్రీరాముల నగర్ బస్తీలో కూడా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొత్తగా నియమితురాలైన గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల నెల ఆకాశవాణి ద్వారా చేసే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800 117 800 ద్వారా పంపించవచ్చు. నరేంద్ర మోదీ యాప్ లేదా మైగా ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించి నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను రికార్డ్ చేయవచ్చు. ఈ నెల 29వ తేదీ వరకు మన్ కీ బాత్ కోసం సూచనలను స్వీకరిస్తారు. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోమని ఇరాన్ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 8:04 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సూపర్బ్. మనం ఉన్నాం ఇప్పుడు తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మరి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ యొక్క ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఈరోజు నేను మాట్లాడబోయే ఒక టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది. మరి ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రాచీన ప్రసిద్ధ జానపద కళారూపం. మరి ఈ యొక్క ఈ కళని ముఖ్యంగా గొల్ల, కురుమ యాదవులు కులస్తులు తమ ఆరాధ్య దైవాలైనటువంటి మల్లన్న అంటే మల్లికార్జున స్వామి, అలాగే బీరప్ప, ఎల్లమ్మ కథలను గానం చేస్తూ నృత్యం, నాటక మిశ్రమంతో ప్రదర్శించే ఈ ప్రక్రియ శివుని అంటే మల్లికార్జునుడిని

స్తుతిస్తూ ఒగ్గు అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తూ ఈ కథను చెప్తారు. రైట్, మరి మనం ఉన్నాం ఈరోజు తెలంగాణలో ఒగ్గు కథ గురించి. దాని యొక్క అంటే ఎక్కడి నుంచి మొదలైంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీనికి ఎవరు పితామహుడు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ మధ్య మన ఆల్ ఇండియా రేడియో 90 వసంతాల పల్లె పాటల పండుగలో కూడా ఈ ఒగ్గు కథని ప్రదర్శించారు. చాలామంది కూడా వచ్చారు, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒగ్గు కథ వినేటప్పుడు. రైట్, మరి ఈ విషయం గురించి మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. మరి ఒగ్గు కథ అనేది మన తెలంగాణలో చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. 9 గంటల వరకు, మరి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు రింజిమ్ హైదరాబాద్లో మీకోసం ఒక మంచి మారల్ స్టోరీ చెప్తాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

వావ్, సూపర్ హిట్ సాంగ్స్ రెండు విన్నారు. ఒకటి వచ్చేసి సారంగధర్య, రెండోది హే పిల్లగాడ. ఈ రెండు పాటలు కూడా సాయి పల్లవ మీద షూట్ చేయబడింది. మరి రెండు పాటలు కూడా న్యాయం చేసింది ఆ అమ్మాయి, బికాజ్ ఆమె మంచి డ్యాన్సర్ కూడా. మరి డ్యాన్సే కాకుండా తెలంగాణ భాషను కూడా చాలా చక్కగా పలకగలుగుతున్నటువంటి అమ్మాయి. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఒగ్గు కథ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన జానపద కళల్లో తెలంగాణ, మన తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళల్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఒగ్గు కథ గురించి మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. అసలు ఒగ్గు అంటే ఏంటి?

ఒగ్గు అంటే శివుని యొక్క డమరకం లేదా ఆయనకున్నటువంటి ఆయుధం. ఈ వాయిద్యాన్ని ధరించి చెప్పే కథనే ఒగ్గు కథ అంటాం. ముఖ్యంగా ఈ కథలో బీరప్ప మల్లన్నల యొక్క కళ్యాణం, యుద్ధాలు, వారి యొక్క మహిమల్ని కథల కథలుగా వివరిస్తూ చెప్తుంటారన్నమాట. మరి ఇది ఒక జానపద కళారూపం. మరి ఇందులో మాట కానీ పాట కానీ నృత్యం కానీ ఒక హాస్యాన్ని మిళితమై ఉంటుంది. మరి దానివల్ల ఆ కథలను ఎన్నిసార్లు విన్నా కూడా అలాగ వినాలి వినాలి అనిపిస్తుంది. ప్రేక్షకుణ్ణి అసలు కట్టిపడేసే ఈ కళ ఒగ్గు కథ. మరి బాణం ఎత్తుకొని తాప తర్వాత వేప కాడలు పట్టుకొని ఊగుతూ తూలుతూ ఎల్లమ్మ కథ చెబుతూ ఉంటే జనం ఊగిపోతుంటారు. మరి బాణం నెత్తిమీద పెట్టుకొని ఎంతసేపైనా దాన్ని కదలనివ్వకుండా కిందన వేసినటువంటి నాణాన్ని నొసటితో అందుకునే ఆ దృశ్యం ఉంటుంది. అత్యాతి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ కళారూపం వాయిస్తూ ఉంటే, అంటే ఒకరు ఈ ఒగ్గుని వాయిస్తూ ఉంటే వెనకన వంతదారులు ఉంటారు. వాళ్ళు డప్పు తాళాలు వాయిస్తూ ఆయన మాటకి సహకారాన్ని అందిస్తుంటారన్నమాట. మరి ఈ యొక్క ఈ ప్రదర్శనని ఒగ్గు కథ అంటారు. చాలామంది చూసుంటారు ఇక్కడ, అందరికి చాలామందికి తెలుసు. మరి తెలియని వాళ్ళు ఉన్నట్లయితే ఈ కథని మీరు చాలా సోషల్ సైట్స్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా. చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది అన్నమాట. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ని నేను ప్లే చేస్తాను. దాని తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళారూపం ఒగ్గు కథ గురించి. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఈ పాట చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలిగితే మాత్రం మీకు అప్రిషియేషన్ వస్తుంది. 1 2 3 4 హియర్ ఇస్ గో.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: స్టూడియోలో టైం 8:31 సెకండ్ ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అనే సెర్చ్ బార్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక ప్లే బటన్ కనిపిస్తుంది. మరి ఆ ప్లే బటన్ క్లిక్ చేస్తే చాలా శ్రావ్యంగా, వినసొంపుగా, చెవిలో తేనె పోసినట్టుగా మన యొక్క రెయిన్బో పాటలు మాటలు వినిపిస్తాయి. రైట్, చాలామంది కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు 0402323482కి వాట్సాప్ చేస్తున్నారు, ఎల్ఎస్ గారు మీ షో వింటున్నామని. థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మరి ఈ తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం ఒగ్గు కళారూపం గురించి. ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసినటువంటి ఫీల్ కలుగుతుంది. ఒక నాట్య కళని వీక్షించినంత ఆనందం కలుగుతుంది. ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి కలుగుతుంది. ఒక సంగీత కచేరిలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది. అదొక సముద్రం. శ్రోతలతో తమకు కావలసినటువంటి ఆనందాన్ని కళ్ళ దోస్సిళ్లతో తీసుకుపోతారో లేక మనస్సు కుండల్లో పట్టుకెళ్తారో వారి ఇష్టం. ఇక ఒగ్గు కథ ప్రదర్శన తీరుతెన్నులు గమనిస్తే ఇటువంటి గాన కళారూపాలు మన తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉన్నాయి. ఒక ఒగ్గు కళ మాత్రం చాలా ప్రాముఖ్యత చెందింది. మరి ఇలాంటి కథలు మన తెలంగాణలో చాలా ఉన్నాయి. అవేంటంటే జముకుల కథ, గొల్లసుద్దులు, వీరముష్టి కథ, పిచ్చుకుంటల కథ, పంబ కథ మొదలైనవి. ఇవే ఆంధ్రదేశంలో కూడా వివిధ ప్రదేశాల్లో కూడా ప్రచారంలో ఉన్నాయి. కథ చెప్పే తీరులోనూ, సహకార వాయిద్యాల్లోనూ, స్వీకరించే కథలోనూ ఈ కళారూపాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సంగీతం, అభినయాలు ఆశ్రయించడం, ఏదో ఒక కథను ఆలంబనం చేసుకోవడం ఈ కళారూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ కళారూపాలన్నింటినీ కలిపి కథాగాన కళ అని నామకరణం చేయవచ్చు. అన్నింట్లోనూ ఛందోబద్ధమైనటువంటి రచనలతో పాటు అనేక రకాలైనటువంటి పాటలు చోటు చేసుకున్నాయని నాట్యకళా పత్రికలో కూడా ఉదహరించారు. రైట్, మరి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం మన ఒగ్గు కథ గురించి. మరి దీనికి కళారూపం ఎలా వచ్చింది, ఇందులో ప్రాముఖ్యత చెందిన వాళ్ళు ఎవరు, మరి కథ యొక్క నడవడిక నడక ఎలా ఉంటుంది, మరి ఇందులో ఉన్నటువంటి ఉచ్చారణ నైపుణ్యం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత.

స్టూడియోలో టైం 8:44 22 సెకండ్ ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. రైట్, మరి మనకి చాలామంది కూడా మెసేజెస్ పంపిస్తున్నారు, ఎవరైనా నా షో వింటున్నారా అంటే. మనకి ఒక అమ్మాయి పంపించారు మెసేజ్, హాయ్ సార్ మీ వాయిస్ చాలా బాగుంది, స్పష్టంగా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి పేరు నీలిమ. రైట్, మరి ఇంకొక మంగా భాస్కర్ గారు మనకి

ప్లేసెస్ పంపించారు. 90వ వార్షికోత్సవంలో ఉగ్గు కథ చాలా బాగుంది మన ఆకాశవాణి కార్యక్రమంలో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి ఈ కథలో ముఖ్యంగా ఏంటంటే, అన్నింటికన్నా ప్రధానమైనది ఒగ్గు కళాకారులో విస్తృతంగా ఉండేది ఏంటంటే మానసిక పరిపక్వత. ప్రేక్షకుల యొక్క మనసును తెలుసుకొని వారికి నచ్చే విధంగా కథను చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తిభావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తారు. మరి కథ చెబుతూ వెంటనే పాత్రధారునిగా మారడం, అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి విని వెంటనే కథకుడిగా మారిపోవడం, సంనయం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి ఇది అసాధ్యం. ఒగ్గు కళాకారుడు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. మరి వీళ్ళ యొక్క ఆహారం ఎలా ఉంటుంది అంటే, ఈ ఒగ్గు కథ నాటక ప్రక్రియ కాదు,

పరిపక్వత ప్రేక్షకుల యొక్క మనసును తెలుసుకొని వారికి నచ్చే విధంగా కథను చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తిభావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తారు. మరి కథ చెబుతూ వెంటనే పాత్రధారునిగా మారడం, అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి విని వెంటనే కథకుడుగా మారిపోవడం, సంయమం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి ఇది అసాధ్యం. ఒగ్గు కళాకారుడు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. మరి వీళ్ళ యొక్క ఆహారం ఎలా ఉంటుంది అంటే, ఈ ఒగ్గు కథ నాటక ప్రక్రియ కాదు, అయినా నాటక సన్నివేశాలు అనేకం వస్తూనే ఉంటాయి. సంప్రదాయ వేషధారణే కానీ పాత్రోచిత వేషధారణ ఉండదు. కూచిపూడి కళాకారులకి ఉండేంత అభినయ నైపుణ్యం మన ఒగ్గు కళాకారులకు కూడా ఉంటుంది. కథకులు కథను చెబుతూ వెంటనే తమను తాము పాత్రలుగా మలుచుకుంటారు. గాంభీర్యమైనటువంటి ప్రదర్శనలో, లాలిత్య పోషణలో, రసాభాస కలిగించడంలో ఇతర నాటక కళాకారులకి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా వీరు తమ యొక్క ఒగ్గు కథని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి వారి యొక్క ముఖ కవళికలు కదపడంలో, చేతులతో నాటక ముద్రల్ని ప్రదర్శించడంలో, ఒంటితో సాత్వికతను ప్రదర్శించడంలో విశేషమైనటువంటి ప్రజ్ఞని ప్రదర్శిస్తారు. రైట్. మరి ఒగ్గు కథ గురించి మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. మంచి పల్లెటూరు పాట.

ఈ పాటని ఎవరు రచించారో చెప్పగలరా? చెప్తే నాకు 0402323484 వాట్సాప్ చేయండి. ఈ పాటను రచించిన వాళ్ళు మన తెలంగాణకు చెందినటువంటి గొప్ప పాట రచయిత.

స్టూడియోలో టైం 8:54:36 అండి. మనం ఉన్నాం తెలంగాణ కార్యక్రమంలో. 9:00 నుంచి 9:30 వరకు కూడా మనం రిమ్జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఒక మోరల్ స్టోరీ మీకోసం చెప్తాను. నా కోసం ఎదురు చూస్తారు కదా. రైట్, మరి చాలామందికి ఆలోచన రావచ్చు ఈ ఒగ్గు కథలో స్త్రీ వేషం ఎందుకు వేస్తారనేది. ప్రధాన కథకుడే చీర కట్టి కొప్పు పెట్టి ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తారు. ఇప్పటి వరకు ఈ కథ తెలంగాణ హద్దులు దాటలేదు. కథనంలో ముఖ కథకుడు మైలపోలు తెల్లపాలు తీసినప్పుడు నాగవల్లి వీరభవనం సమయాల్లోనూ కూడా డోలు వాయిద్యాన్ని ఎక్కువ

ఉపయోగిస్తారు. ఈ సన్నివేశాల్లో ఎన్నో డోళ్ళక తోళ్లను ఉపయోగిస్తారు. ఉధృత వాయిద్యపు వరుసలతో పాటు రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాకుండా డోలుకు కఠిన తాళ్లను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తుంటారు. మరి కూర్చొని డోలును వీపునకు ఆనించి చేతులను వెనక్కి త్రిప్పి డోలును వాయిస్తూ నియాసాలు చేస్తారు. ఈ డోళ్ళు తిల్లం భళ్ళం ధిల్లం భళ్ళం అని ధ్వనినిస్తాయి. ఈ వన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లుగా మరికొన్నింటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేస్తుంటారు. ఇలాంటి ఒగ్గుడోలు నృత్య బృందాలు తొలి మహిళా ఒగ్గు కళాకారిణి జమ్మా మల్లారి గారు, పెద్దాపురం జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తయ్య జట్టు, వర్మ బీరయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతిగాంచినవి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్ధమానంగా అవుతూ ఉన్నాయన్నమాట. రైట్, మరి ప్రపంచ జానపద కళా దినోత్సవంలో ఈ ఒగ్గు కథని ప్రదర్శన చేశారన్నమాట. ఫెంటాస్టిక్ కదా. మరి స్టూడియోలో టైం 8:56, మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మనం 9 గంటలకి రిమ్జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమం మనం వింటాం. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 9:03 అయింది. సెకండ్ అయింది. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా వింటున్నటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. మరి 9:30 వరకు కూడా మీతో పాటు నేను జర్నీ చేస్తాను. ముందుగా మోగ జీవాల గురించి మనం మాట్లాడుకుందాం. బయట ఎండలు బగబగ మండిపోతున్నాయి. మన హైదరాబాద్లో 40-42 డిగ్రీల సెల్సియస్ హీట్ ఉంది, టెంపరేచర్ అంత ఉంది. మరి ఈ హీట్లో మనం ఎన్ని డ్రింక్స్ తాగినా కూడా దాహం తీరట్లేదు. కొబ్బరి బొండం, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, లేదా చిన్నపిల్లలైతే, చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా తెగ ఐస్ క్రీములు తినేస్తున్నారు కేజీల కొద్ది. అయినా కూడా మన దాహాది తీరట్లేదు. ఫ్యాన్ కింద కూర్చున్నా, ఏసీ కింద కూర్చున్నా, కూలర్ కింద కూర్చున్నా కూడా మనకి చాలా హీట్ అనేది వస్తుంది, భరించలేని పరిస్థితిలో ఉంది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మన ఇంటి బయట తిరిగే మన చిన్నారి స్నేహితుల గురించి మీలో ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆ చిన్నారి స్నేహితులు? బయట తిరుగుతూ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి బుల్లి బుల్లి బుజ్జిపిట్ట, అలాగే అమాయకంగా చూస్తున్నటువంటి ఉడత, తమ యొక్క గొంతు ఎండిపోతుంది, ఎవరైనా ఫుడ్ కానీ వాటర్ కానీ పెడతారా అని ఎదురు చూస్తున్నాయి. అదిగో రోడ్డు పక్కన తిరుగుతున్నటువంటి మరో బుజ్జి కుక్క పిల్ల, ఆ పక్కనే ఉన్నటువంటి ఆవు, వాటి గురించి మీరు ఎవరైనా ఆలోచించారా? అవి కూడా మనలాగే నీళ్లు తాగాలని అనుకుంటాయి. మరి మనందరం కూడా దాహం వేయగానే మనకి నోరు డ్రై అవగానే, ఏ మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఫ్రిడ్జ్లో పెట్టావు కదా, ఆ ఫ్లేవర్ కావాలి, ఈ ఫ్లేవర్ కావాలని అడుగుతాం. ఏ డాడీ నాకు వెనీలా కావాలి, బటర్ స్కాచ్ కావాలని అని అడుగుతాం. కానీ ఆ పాపం ఆ మోగజీవాలు అడగలేవు కదా, అమాయకపోయి అయినటువంటి ఆ చూపులతో అవి ఎదురు చూస్తూ ఉంటాయి. రైట్? మరి మన బాల్కనీలో కానీ, మన ఇంటి ముందు కానీ, మన స్ట్రీట్ కార్నర్లో కానీ వాటర్ పెడతారా? వీలైతే ఫుడ్ కూడా పెడదామా? ఈ చిన్న సహాయం ఒక పెద్ద ప్రాణానికి

ఒక ప్రాణానికి ఒక పెద్ద ఆశ మరి ఈ సమ్మర్ వెకేషన్లో ఉన్నటువంటి బుజ్జాయిలు బుజ్జి బుజ్జి పాపాయిలు బుజ్జి బుజ్జి బాబులు మీరు ఆటలు ఆడుకోవడమే కాదు మరి హెల్ప్ చేయండి మీరు సూపర్ హీరోస్ అనిపించుకోండి రైట్ సో అనిపించుకుంటారు కదా మరి అలాగా బాల్కనీలో వాటర్ పెట్టినటువంటి అలాగే మీ వీధిలో ఉన్నటువంటి కుక్క పిల్లలకి ఆ ఉడతలకి మీరు ఫుడ్ పెట్టినట్లయితే నాకు వాట్సాప్ చేయండి 0402323482కి మరి యల్లేష్ మరి నువ్వు పెడతావా మాకు ఇవన్నీ చెప్తున్నావు అని అంటున్నారు కదా నేను పెడతాను తప్పకుండా పెడతాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం లైన్లో ఉంది ఏయ్ ఆగు నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది ఆ హద్దు దాటిందంటే నాలోని భయంకరమైన రూపాన్ని చూడాల్సి వస్తుంది

టైం 9:15 59 సెకండ్లు అండి అర్జెంట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఉన్నాం. మీకు ఒక మారల్ స్టోరీ చెప్తానని మార్నింగ్ నుంచి కూడా, అదే షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ప్రామిస్ చేశాను కదా. అందం గొప్పదా, గుణం గొప్పదా, మీకోసం ఒక మంచి కథ చెప్తాను. ఈ కథ వింటే మన ఆలోచన మారిపోతుందని నా మనసులోని ఆశ. ఒక పెద్ద అడవిలో ఒక నెమలి, ఒక కాకి ఉండేవి. అవి పక్కపక్కన ఉన్నటువంటి చెట్లపైన నివసిస్తూ ఉండేవి, రైట్? నెమలి తన అందమైనటువంటి నీలిరంగు పురిని చూసుకుంటూ, ఎప్పుడు కూడా తన అందాన్ని చూస్తూ మురిసిపోతూ గర్వపడుతూ ఉండేది. అంతేకాకుండా ఆ పక్క కొమ్మపైన ఉన్నటువంటి కాకిని, దాని రంగును చూస్తూ వెకిలిగా నవ్వుతూ, ఎగతాళి చేస్తూ, ఏడిపిస్తూ, తక్కువ చేస్తూ ఉండేది. బట్ కాకి మాత్రం ఆ నెమలి మాటలను పట్టించుకోకుండా ఆ అడవిలో ఉన్నటువంటి మిగతా పక్షులతో ఎంతో స్నేహంగా, మర్యాదగా, ప్రేమగా ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచింది. అడవిలో భయంకరమైనటువంటి గాలి వాన. ఒక చిన్న పక్షి పిల్ల ఇంకొక గూడు నుంచి కిందకి పడిపోయి పాపం పైకి ఎగరలేక వానలో తడుస్తూ ఏడుస్తూ ఉంది. ఎవరైనా కాపాడండి ప్లీజ్ అంటూ హెల్ప్ కోసం ఎదురు చూస్తుంది. మరి ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా చూసింది నెమలి. కానీ ఆ నెమలి ఏమనుకుందంటే, ఏంటి ఆ బురదలో ఆ బేబీ బర్డ్ కాపాడితే నా అందమైనటువంటి ఈ వెంట్రుకలు, ఈ రూపం ఏమైపోతే, పాడైపోతుంది కదా, నా అందం పోతుంది, నాకెందుకు, ఎవడెలా పోతే నాకేంటి, ఉంటే ఉన్ని పోతే పోని, నేను మాత్రం నా గూటిలో హాయిగా ఉంటాను అనుకుంది. మరి తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని నేను చెప్తాను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఊపిరి అనే మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ను పాడింది కార్తిక్. ఈ మూవీలో కూడా లైఫ్ అంటే ఏంటో చాలా బాగా చూపించారు. ఫెంటాస్టిక్ మూవీ. వంశీ పైడిపల్లి.

మీకు వీలైతే ఈ మూవీని చూడండి. ఒక లైఫ్, ఒకటే ఒక లైఫ్ మన జీవితంలో ఉంటుంది. సహాయం చేయాలన్నా, ప్రేమించాలన్నా, సాధించాలన్నా. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

ಸ್ವೀಟ್ ಸಾಂಗ್ ಅಡಿ ಬೈ ಕಾರ್ತಿಕ್ ಸೂಪರ್ಬ್ಗಾ ಮಾಡ್ಯಾರು ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್. మనం నాం రిమ్జిమ్ హైదరాబాద్లో నేను మాట్లాడుకుంటున్నాం, అదే నేను మాట్లాడుతున్నాను, మనందరం కూడా వింటున్నాం ఒక మోరల్ స్టోరీ. అది చూసినటువంటి కాకి ఒక క్షణం కూడా లేట్ చేయకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కిందకి వెళ్ళి ఆ బేబీ బాడీ తన రెక్కల సాయంతో ఆ బేబీ బాడీకి వెచ్చదనాన్ని ఇచ్చి రాత్రంతా కూడా తను

తడిచినా కూడా భయపడకుండా బెదురు లేకుండా ఆ బేబీ బర్డ్ని కాపాడి ప్రాణాలని రక్షించింది. మరి ద నెక్స్ట్ డే ఆ కాకి యొక్క గొప్ప మనసును అక్కడున్న పక్షులన్నీ కూడా కీర్తించాయి, ఎప్రిషియేట్ చేశాయి. ఇది చూసిన నెమలి తలదించుకొని తనలో తానే సిగ్గుపడింది. ఇందులో నీతి ఏంటంటే అందం కంటే ఆపదలో ఆదుకునే గుణమే నిజమైనది. మనలో కూడా అలాంటి వారే ఉంటారు. రంగు, డబ్బు, ఆస్తి, చదువు, జాబ్ టైటిల్స్ ఇవన్నీ చూసి గర్వపడుతూ ఇతరుల్ని హేళన చేస్తూ తక్కువ చేస్తూ నేనే గొప్ప, నన్ను మించిన వారు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటారు. వీటన్నిటికన్నా మనలో ఉన్న గుణం, దయ, నలుగురికి సాయం చేసే మనస్సును బట్టే మనకి సొసైటీలో గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా గ్రహించలేరు. ఈ కథ మీకు నచ్చితే, స్ఫూర్తినిస్తే 0402323482 మెసేజ్ చేయండి. కథ విన్నట్టుగా, ఈ కథ నచ్చినట్టుగా. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ని ప్లే చేసిన తర్వాత మీ అందరికీ కూడా టాటా బై బై చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, ఇంట్రెస్టింగ్ పాటలతో మీ ముందు ఉంటాడు మీ స్నేహితుడు ఎల్లేష్. ఇప్పుడైతే హరిహరన్ అండ్ శ్రావణి పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలిగితే 0402323482 వాట్సాప్ చేయండి, నేను చెక్ చేస్తాను. నేను వెళ్ళిన తర్వాతనే చేయొచ్చు, నెక్స్ట్ వీక్ చెక్ చేస్తాను. వింటూనే ఉండండి స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎప్పుడు కూడా మీ మనసును దోచుకునే పాటలు. బై బై మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, టేక్ కేర్.